0: ఉగ్రనిచక్షసంత్వ హమిషా విధేమ
1: మానో మహాంతముతమానో అర్భగం మాన ఉక్షంతముతమాన ఉక్షితం
0: మానోపజే

0: జనమసి స్వాహ
1: అస్మకృతస్యైనసో వయజనమసి స్వాహ
0: నివాచన సందేన సక్రమత్యాభయజనమసి స్వాహ
1: స్వపంతశ్చ జాగ్రదశ్చైనశ్చ గ్రమతస్యాభయజనమసి స్వాహ
0: సుషుప్తశ్చ జాగ్రతశ్చైనశ్చ గ్రమతస్యాభయజనమసి స్వాహ.

0: సరసాగుం సభిష్టాన్ గంధార మమ చిత్తే రమందు స్వాహ
1: భావో హిరణ్యం ధన పన్న పానకం సర్వే చాగి శ్రియే స్వాహ
0: యంచ లక్ష్మించ పుష్ప

0: on his love, and he is filled with, profusely with love. It is possible to combine love without any difficulty. Therefore, take care to fill yourself with love and firmly establish in love. Thus alone you can reach love, O dear students of love.
1: Vidyarthulara,
0: dear students,
1: Bhagavantudu prema swarupudu.
0: God is the very embodiment of love.
1: Brahmayavyam sarvam vishya sarvam vishnumayam jagat. జగత్ కంటే ఇక్కడ భగవత్ స్వరూపము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: గీతానాథ ప్రేమస్వరూపమే ఈ ప్రపంచము.
0: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ది సీ, దిస్ వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఇది అనంతమై సర్వవ్యాపకమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని వ్యక్తుడైనటువంటి సంకుచిత మానవుడైనటువంటి ఈ యొక్క మనుజుడు విశాలత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ది నారో మైండెడ్ మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్ఫినిట్, హూ ఈజ్ ఆల్ ప్రొవిజన్, అండ్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ మానవుడు దేహములకు సంబంధించిన ప్రేమ ఎనుగు, మనసులకు సంబంధించిన ప్రేమ ఎనుగు, ఆత్మకు సంబంధించిన ప్రేమ ఎనుగు మూడు భాగములుగా విభజించుకుని అనుభవించటకు ప్రయత్నిస్తున్నారు.
0: దిస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు ఎంజాయ్ లవ్ డివైడింగ్ ఇట్ ఇన్ టు త్రీ టైప్స్, లవ్ అసోసియేటెడ్ విత్ ఫిజికల్ బాడీ, విత్ ద మైండ్ అండ్ విత్ ఆత్మ.
1: కనుకనే ఈ ప్రేమతత్వము కేవలము తమో రజో సాత్వికంగా రూపొందుతూ వస్తున్నారు.
0: దట్ ఈస్ హౌ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రేమ ఈజ్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ త్రీ గుణ, తమో ప్రేమ, రజో ప్రేమ అండ్ సత్వ ప్రేమ.
1: జగత్తునందు కలిగేటువంటి సంయోగ వియోగములు కాని లేక సృష్టించిన రయములు కాని ప్రేమపరమైన ఆధారపడి ఉంటున్నాయి.
0: ది కమింగ్ టుగెదర్ ఆర్ గెటింగ్ సెపరేటెడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎంటైర్లీ బేస్డ్ అపాన్ లవ్.
1: కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ సంయోగ వియోగములు ఎందుకు కాని, సృష్టిస్థితి లయములు ఎందుకు కాని, సుఖదుఖములు ఎందుకు కాని మనం సమత్వాన్ని వహించుటకు ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
0: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ ద ట్రూ నేచర్ ఆఫ్ లవ్, వాట్ ఎవర్ బి ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ క్రియేషన్, ప్రిజర్వేషన్, డిస్ట్రక్షన్, జాయ్ అండ్ హ్యాపీనెస్, అండ్ ఇన్ ఎవ్రీ టైమ్ యూ కెన్ ఎంజాయ్
1: ఈ సామర్థ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అసమ ప్రేమ అని కూడా వర్ణిస్తూ వచ్చింది శాస్త్రం.
0: ది లవ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది లోయెస్ట్ టైప్.
1: కేవలము తనకు, తనకు సంబంధించిన పదార్థములకు, తనకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుంటాయి.
0: దిస్ లవ్ ఈజ్ కన్ఫైన్ టు హిమ్సెల్ఫ్, టు థింగ్స్ బిలాంగింగ్ టు హిమ్, అండ్ టు ది పీపుల్ బిలాంగింగ్ టు హిమ్.
1: ఇది కేవలం సంకుచితమైనటువంటి యొక్క స్వార్థ ప్రేమగా రూపొందుతుంది.
0: దిస్ ఈజ్ నారో సెల్ఫిష్ లవ్.
1: దీనిని తమోగుణ సంబంధమైనటువంటి దేహ ప్రేమ.
0: దిస్ ఈజ్ ది లవ్ అసోసియేటెడ్ విత్ తమోగుణ అండ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ.
1: ఇంకా రెండవది స్వార్థ పదార్థములకు సమన్వయమైనటువంటిది.
0: ది సెకండ్ వన్ ఈజ్ పేయింగ్ అటెన్షన్ బోత్ టు సెల్ఫిష్ థింగ్స్ అండ్ ఆల్సో ఫార్ ది అదర్ థింగ్స్ అదర్ దాన్ సెల్ఫిష్ థింగ్స్.
1: స్వార్థమును సత్ప్రయోజనము దృష్టి అని ఉంచుకొని
0: కీపింగ్ ఇన్ యూ ది సెల్ఫిష్ రిక్వైర్మెంట్స్ అండ్
1: తమ కార్యములను నెరవేర్చుకునే నిమిత్తమై
0: in order to fulfill one's own desires and accomplish
1: mantrana kaani leka adhikarana kaani preminchinatuga natinchi vaaru dwara ee karyamunu sabarikutam cheskovadaniki konukuntuntaru.
0: Whether it is a rich man or people in power try to fulfill their own aims showing as if they are having love.
1: Ye vidhanga ananaga adhikarulu daggariki velli tama karyanni paripurnam gavinchukune nimittamai variki maalanu veetamu, వారి దగ్గర అనుగమని ఉండటము, వారి వినయభయ విశ్వాసములు ప్రకటించటము, వారిని గౌరవించటము, ఈ విధమైనటువంటి యొక్క నటనల చేత ప్రేమను ప్రకటిస్తూ వస్తుంటారు.
0: సమ్ పీపుల్ అప్రోచ్ ది అథారిటీ, ఎక్స్ప్రెస్ దర్ లవ్ బై పుటింగ్ గార్మెంట్స్ రౌండ్ దర్ నెక్ అండ్ షోయింగ్ సచ్ రెస్పెక్ట్, అండ్ దిస్ ఈజ్ సపోర్టెడ్ బై సమ్ సెల్ఫిష్ ఎండ్.
1: ఇది మన విద్యార్థులకందరికి కూడా చక్కగా అర్థమైనటువంటి విషయమే.
0: అవర్ స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: సీటు చిక్కేంత వరకు, సీటు ఇచ్చేంత వరకు, పిల్లలు ఇక్కడ చదివేంత వరకు వారి భక్తి ప్రపత్తులు ఎన్ని విధములుగానో ప్రకటన చేస్తుంటారు.
0: అంటిల్ దే గెట్ ది సీట్, అంటిల్ దే క్యారీ ఆన్ ది ఎడ్యుకేషన్, అంటిల్ దే కంప్లీట్ దర్ కోర్స్ ఆఫ్, దే గో ఆన్ షోయింగ్ డివోషన్ అండ్ లవ్ ఇన్ ఎవరీ.
1: వారు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులు కూడా అంతే.
0: నాట్ ఓన్లీ ది స్టూడెంట్, ఈవెన్ ది పేరెంట్స్ ఆఫ్ ది స్టూడెంట్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ.
1: సీటు ఇచ్చిన తర్వాత, విద్య పూర్తి అయిన తర్వాత ఈ విద్యార్థులు ఎక్కడో, వారి తల్లిదండ్రులు ఎక్కడో ఏమాత్రమో కనిపించారు.
0: వన్స్ దే గెట్ ది సీట్ కంప్లీట్ దర్ ఎడ్యుకేషన్, యూ కెనాట్ గెట్ దిస్ ఐదర్ ది చిల్డ్రన్ ఆర్ దేర్ పేరెంట్స్ టు లుక్ అట్.
1: ఇది ప్రత్యక్ష నిదర్శనం,
0: దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ ఎవిడెన్స్.
1: కనుక ఈ రెండవ విధమైన రజోగుణ ప్రేమ అనగా తమ కార్యమును సఫలీకృతం గావించుకునే నిమిత్తమై వ్యక్తులు ప్రేమను ప్రపంచమునందు ప్రకటిస్తూ తమ స్వార్థమును కూడా అనుభవిస్తూ ఈ ప్రాప్తమైనటువంటి ఒక జగత్తునందు అప్రాప్తమైనటువంటి ఒక తత్వమును తాను ప్రకటితం చేస్తూ ఉంటారు.
0: ది సెకండ్ టైప్ ఆఫ్ లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ డిజైర్ దే ఎక్స్ప్రెస్ దేర్ లవ్ అండ్ సీ దట్ దేర్ టాస్క్ ఈజ్ అకాంప్లిష్డ్ అండ్ దేర్ మీన్స్ ఆల్ ది సీక్రెట్ లవ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ పర్పసెస్.
1: ఇది రజోగుణ సంబంధమైన ప్రేమ.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది రజోగుణ.
1: ఇంకా మూడవది శుద్ధ సాత్వికమైనటువంటి ప్రేమ.
0: ద థర్డ్ వన్ ఈజ్ ది లవ్ అసోసియేటెడ్ విత్ ప్యూర్ సాత్విక్ క్వాలిటీ.
1: ఈ స్థాయిలో ఈ జగత్తు నందు ఇప్పటి పరిస్థితి లోపల చాలా అరుదుగా ఉంటారు.
0: దిస్ టైప్ ఆఫ్ లవ్ ఈజ్ వెరీ రేర్ అండర్ ది ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్.
1: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమ స్వరూప పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి,
0: రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ది సేమ్ డివైన్ లార్డ్ ఈజ్ రెసిడెంట్,
1: ఈ ప్రేమ లేకుండా జీవితం లేదనేటువంటి యొక్క సత్యాన్ని కూడా అర్థం గావించుకుని,
0: అండర్స్టాండింగ్ దట్ దెర్ ఇస్ నో లైఫ్ వితౌట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ లవ్,
1: తారా పరా అనేటువంటి భేదము లేకుండా,
0: నాట్ హ్యావింగ్ ఎనీ డిఫరెన్స్ దట్ దిస్ ఇస్ మైండ్ అండ్ ది అదర్ వన్ ఇస్ అదర్,
1: సర్వభూతాంతరాత్మ అనేటువంటి ఒక సత్యాన్ని కూడా వారు ప్రకటిస్తూ వస్తుంటారు.
0: దే ఎక్స్ప్రెస్ ది ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఏకోవసి సర్వభూతాంతరాత్మ అనగా ఈ ప్రేమ స్వరూపుడైనటువంటి ఒక పరమాత్ముడే సర్వభూతములందు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని కూడా విశ్వసించి అందరి అందు కూడా దైవత్వాన్ని కాంచుతూ ఉంటారు.
0: దే ట్రూలీ బిలీవ్ ఇన్ ది స్టేట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ that God, who is the very embodiment of love, resides in every human heart and thus experience divinity through every human being.
1: Anaga vaari drishti antai kodunu atma drishtiga untuntadi.
0: That means to say their vision is vision of atma.
1: Kanukune atma drishti kaliginatundi vyakti simha samarudu annaru.
0: That is why a person with atmic vision is described as a lion.
1: సింహములకు ఎట్టి భయము ఉండదు.
0: లయన్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఉరుదుడుకులకు తాను అవకాశం అందించదు.
0: ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ రూమ్ ఫర్ ఎదర్
1: కన్యముగా
0: ఫియర్లెస్లీ
1: అనగా సర్వజీవులు కూడా తనకు అధీనుడైనటువంటిగా ఈ యొక్క మృగ చక్రవర్తిగా తాను అనుభవిస్తూ ఉంటాది.
0: లైక్ ది కింగ్ ఆఫ్ అనిమల్స్ ఇట్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ఎ లాట్ ఆఫ్ డిగ్నిటీ, టోటల్ ఫియర్లెస్నెస్.
1: ముందు వెనుక ఏమాత్రం కొన్ని తాను విచారించదు, తాను ఏమాత్రం కూడా చూడదు.
0: ఇట్ డస్ నాట్ వరీ ఇట్సెల్ఫ్ అబౌట్ లుకింగ్ ఫార్వర్డ్ ఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్.
1: శరీర దృష్టి కలిగినటువంటి వాడి భావము కేవలము గొర్రె దృష్టి వంటిది.
0: పీపుల్ హూ ఆర్ టోటలీ బాడీ కాన్షియస్ అండ్ డైరెక్ట్ దర్ విజన్ టు ద బాడీ ఆర్ లైక్ షీప్.
1: ఇది నిరంతరం కూడా అదురు బెదురుతో కూడి ఉంటుంటాయి.
0: షీప్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ కన్ఫ్యూజన్.
1: అన్నిటికీ అదరటము బెదరటము.
0: For everything it gets frightened.
1: ఈ విధమైనటువంటి జీవితం అంతా కూడా అదురు బెదురుతోనే వ్యర్థం గావించుకుంటుంది.
0: And sheep waste its entire life with this kind of fear and confusion.
1: కనుకనే ఆత్మ దృష్టి కలిగిన వాడు సింహం అనగా ఏమిటి? మృగములన్నీ కూడా సింహం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇది మృగరాజు.
0: When we describe life, as the one comparable to a person having atmadrushti, it only means he is something like a
1: kalpana manasu buddhi chittamo indriyamo antakarana ivanni kudunu atma swadhinamlo untayi kanuka oka atmanu manu antarinchinappude ivanni kudunu manamu sulabhanga swadhinam chesukovachu.
0: If you can follow the path of atma, then mind, intellect, body, senses, everything is under your control. Therefore, follow the path of atma.
1: Kanuka prati vyakti drishti kudanu మన యొక్క లక్ష్యమును పారమాత్మిక లక్ష్యం అందించుకుని వ్యావహారిక జీవితమును అనుభవించడంలో దోషం లేదు.
0: కీపింగ్ వన్స్ విజన్ అండ్ గోల్ ఆన్ పరమాత్మ ఎంజాయింగ్ ఓన్లీ థింగ్స్ ఈజ్ నాట్ అబ్జెక్షనబుల్.
1: విద్యార్థులారా, లక్ష్యమును ఆత్మ అందించుకుని దేహ మనోచిత్తముల యొక్క స్వభావమును మీ యొక్క ధర్మానురీతిగా అనుసరించడంలో దోషం లేదు.
0: డియర్ స్టూడెంట్, కీపింగ్ ఆత్మిక్ విజన్ యువర్ పర్పస్ ఆన్ ఆత్మ enjoying whatever things of the body and the world are, there is no objection whatsoever.
1: ee leta vayasulunde ee pavitramaitya yokka divya tattvanni gurtinchukotam chaala avasaram.
0: It is essential to recognize this divinity and divine principle even at this tender age itself.
1: Oka chinna udaharana,
0: one small example.
1: Meeru tellavare ticket iskoni క్యాంటీన్ కు ఆ సకాలంలో భోజనానికి వెళ్ళినప్పుడు మీకు తప్పనిసరిగా భోజనం అందిస్తారు.
0: If you have purchased the meal ticket in the morning itself, when you go promptly at the appropriate time for lunch, lunch is
1: served. మొదలే నీ టికెట్ అంతా కూడా అందుకోకుండా ఆ సకాలంలో నీవు పోయి భోజనం అంటే కొంతవరకు చిక్కవచ్చును లేక చిక్కకపోవచ్చును. ఇది సందిగ్ధ ఆలస్య లోపల అనుభవంగా ఉంటుంది.
0: If you have not reserved your ticket already for meal, it is possible that you may get a ticket and meal, otherwise you may miss also when you go right on time.
1: Ee veda vayasulunde mee ee yokka jeeva tattvaniki book chesukotamu aa ticket tisukodam chaala avasaram.
0: You are booking at this very tender age itself for a happy future and good future is essential.
1: Aithe manamu ee vidhamainatu aadhyatmika tattvamunu kevalamu oka vidhamainatu phala nimittamai manam aashincharadu.
0: We should not approach spirituality expecting some fruits thereof.
1: కూలికి నిమిత్తమై పని చేసేటువంటి వాడు కూలివాడు అవుతాడు కానీ యజమానుడు కాదు.
0: A person who works for a wage is only a wage earner, a laborer. He is not the master.
1: కూలి కోసం పని చేసేటువంటి వాడు శ్రద్ధాభక్తులతో చేయడు.
0: A person who works for wages is
1: ఆ పని కూడా అంత శుద్ధంగా చేయడు.
0: He does not even think of nor can he do it.
1: Munduga apari em avutundo emo yetta avutundo anatundi vicharam kuda vaadu cheyadu.
0: He is not bothered as to what would happen to the work.
1: Aigalanta chestadu tana kooli tarchi andukuntadu velli pothadu.
0: He is time bound. In 5 o'clock he does the work, takes his
1: andavanni atana parayi vaaduga bhavistunnadu.
0: That is why he is considered as not the owner.
1: Intilo bhagyam untadu, పిల్లలు ఉంటారు, ఇంట్లో పనులు అన్ని చేస్తూనే ఉంటారు, కానీ వారి ఏ జీత నిమిత్తము వారు పని చేయటం లేదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ గో ఆన్ డూయింగ్ ద వర్క్ అట్ హోమ్, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ వేజెస్.
1: సాయంకాలానికి భర్త దగ్గరకు వచ్చి ఏమండి నీకు వంటలు చేసి పెట్టారు నా యొక్క కూలి నాకు ఇస్తారా అని అడగదు. కానీ పరిశుద్ధంగా చేస్తుంది, పవిత్రంగా చేస్తుంది, ఇంట్లోని పదార్థములు అన్ని కూడా చాలా భద్రంగా చూసుకుంటుంది. ఈ విధమైనటువంటి యొక్క అధికారంతో పాటు ఒక విధమైన స్వాతంత్రాన్ని కూడా అనుభవిస్తారు ఇంటి వారు.
0: ది హౌస్ గోస్ డస్ నాట్ గో టు ద హస్బెండ్ అండ్ సే దట్ వెన్ ఐ హావ్ కుక్డ్ ఫుడ్ అండ్ డన్ ద వర్క్ వాట్ అబౌట్ మై వేజెస్. హీ ఎవిన్సెస్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డస్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోమ్
1: ఇట్సెల్ఫ్. ఫల నిమిత్తమై భగవంతుని ప్రార్థించేటువంటి వాడు కూలి మనిషి.
0: A person who carries on work and prays to the Lord,
1: భగవంతుడు నావాడు నా ఎందే ఉండినటువంటి వాడు అనేటువంటి ఒక అధికారంగా స్వాతంత్రంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించేటువంటి వాడు యజమాని.
0: A person who thinks God is the indwelling entity and the power and authority approaches God, he belongs to God.
1: కనుకనే మనము యజమానుడిగా మారాలి కానీ సర్వెంట్గా మనం మారకూడదు.
0: We should try to become the master and not the servant.
1: ఈ మార్గమునకు మూడు విధమైనటువంటి సాధనలు ఏర్పరుస్తూ వచ్చారు.
0: There are three types of sadhana if you want to follow this path.
1: ఒకటి మత్స్య మార్గం.
0: One is the path of fish.
1: రెండవది మృగ మార్గం.
0: The second one is the path of the animal, మృగ మార్గం.
1: మూడవది కూర్మ మార్గం. The third one is the part of torpor, purva marga. ఈ మూడింటి ఎందు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వన్ పాత్ అండ్ ది అదర్? హియర్ ఆల్
1: మత్స్యము జలములందే జీవించగలదు కానీ గట్టున జీవించలేదు.
0: ఫిష్ కెన్ లివ్ ఓన్లీ ఇన్ వాటర్ బట్ ఇట్ కెనాట్ లివ్ ఆన్ ల్యాండ్.
1: మృగము గట్టున మాత్రమే జీవించగలదు కానీ నీటిలోనే నివాసం సలపలేదు.
0: An animal can live only on the ground, on land, not in water.
1: Purvamu neeti yendu gatti yendu rendu yendu kuda sanchalinchi jeevithanni gadaputundi.
0: Tortoise can live both in water as well as on land.
1: Kanuka modati sadakudu taanu tana varu tana kutumbamu anekunti parimiti yendu maatrame tana yokka sadannu tana yokka nishabdamunu tana yokka ekagatanu తాను అనుభవించడానికి ప్రయత్నిస్తుంటాడు.
0: ది ఫస్ట్ టైప్ కన్ఫైన్స్ ఇన్ సాధన అండ్ ఇస్ లవ్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు హిమ్సెల్ఫ్, హిజ్ ఓన్ ఫ్యామిలీ, హిజ్ ఓన్ రిలేటివ్స్ అండ్ హిజ్ ఓన్ హోమ్.
1: రెండవ వాడు కేవలము ఒక ఏకాగ్రత అనేటువంటిది, ఒక ఏకాకిగా ఉండి మాత్రమే ఏకాగ్రతను పొందగలుగుతున్నాడే కానీ జన సమూహం లోపల మాత్రము ఏకాగ్రతను పొందలేకపోతున్నాడు.
0: ది సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్ కెన్ కాన్సన్ట్రేట్ అండ్ మెడిటేట్ ఓన్లీ వెన్ హీఈస్ అలోన్ అండ్ సాలిటరీ స్టేట్.
1: ఒక సామాన్యమైన వ్యక్తి,
0: సన్ ఆర్డినరీ పర్సన్,
1: ఇంటి లోపల ఒక విధమైనటువంటి ధ్యానం చేయాలని కూర్చున్నాడు.
0: హీ వాంటెడ్ టు సిట్ ఇన్ హిజ్ హౌస్ అండ్ మెడిటేట్.
1: తనకు ఎక్కువ మంది పిల్లలు ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాడ్ ఎ నంబర్ ఆఫ్ చిల్డ్రన్.
1: ఒక పూజ రూమ్లో పోయాడు, తలుపు వేసుకుని కూర్చున్నాడు.
0: హీ వెంట్ ఇన్ టు ది వర్షిప్ రూమ్ అండ్ క్లోజింగ్ ద డోర్.
1: ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క దూరం వచ్చి తలుపు కడుతున్నాడు.
0: వన్ ఆఫ్ దర్ ది చిల్డ్రన్ కేమ్ అండ్ బిగాన్ నాకింగ్ అట్ ద డోర్.
1: ఇతనికి విసుగు పుట్టింది. ఈ ఇంటిలో ఉంటుండే దానికంటే అడవిపై తపస్సు చేయటం మంచిది అని అనుకున్నాడు.
0: హీ టోల్డ్ హింసెల్ఫ్ ఇట్ ఈస్ బెటర్ టు గో టు ఫారెస్ట్ దాన్ స్టే అట్ హోమ్. అండ్
1: అడవి ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానంలో
0: He went to the forest, sat under a tree and started meditation.
1: ఆ చెట్టుపై ఉన్నటువంటి పక్షులు ఈ విధంగా అరుస్తూ ఉంటున్నాయి.
0: The birds on the tree began making noise.
1: అరగటమే కాకుండా అనేక పక్షులు చేయటం చేత ఒక రెట్టలు కూడా నెచ్చిమైన వేస్తున్నాయి.
0: It is not merely they were making noise, but they began dropping on his head and down below.
1: అక్కడ కూడా విసుగు పుట్టింది అతనికి.
0: He was disgusted even there.
1: ఇంటిలో పిల్లలు కూడా అడవిలో పిట్టలు కూడా ఈ గోడలను వినేదం ఉండేదానికంటే ఏదైనా నా జీవితం ఒక సహజంలో చేసుకోవటం మంచిది అనుకున్నాడు.
0: He thought that at home, noise of the children, and in the forest, noise of the birds. It is better that I end my life.
1: కనుక ఇతనికి ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడ కానీ ఈ శబ్దమును మాత్రము వినలేకపోతున్నాడు.
0: Whether it is at home or in the forest, he was not able to
1: గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హీ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎసెన్షియలీ
1: రజోగుణం.
0: దిస్ ఇస్ ది నేచర్ ఆఫ్ రజోగుణం.
1: ఇంకా సాత్వికము,
0: ప్రత్యేక సాత్విక,
1: ఎక్కడ కూర్చున్నప్పటికీ సరే అతనికి ఏకాగ్రత.
0: వేర్ ఎవర్ హీ సిట్ హీ కెన్ కాన్సన్ట్రేట్.
1: జన మధ్యలో పోయి కూర్చున్నప్పటికీ, ఏకాంతంగా కూర్చున్నప్పటికీ అతను అన్ని విధాల కూడా ఏకత్వంలోనే అనుభవిస్తున్నాడు.
0: Whether it is in the midst of people or all alone, he can enjoy that.
1: ఎవరైనా తన ఏకాగ్రతకు డిస్టర్బెన్స్ అనగా భంగం కలిగించేటువంటి వారు, ఇది భగవంతుడే నాకు భంగం కలిగిస్తున్నాడు అని అది కూడా భగవంతుడిగా స్వీకరించేటువంటి ఒక స్వభావం.
0: If he is faced with any person disturbing him, he would consider that person also as a god himself who is only just testing him.
1: కనుక వేదాంత విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తించడం అత్యవసరం.
0: Therefore, it is necessary to understand spirituality in the correct sense and conduct ourselves properly.
1: ఈనాడు మన యొక్క ప్రామిసులు కాని, మన యొక్క వాగ్దానములు కాని, మన యొక్క వేదాంతం యొక్క విషయములు కాని అర్థం చేసుకున్నట్టుగా మనం వర్తిస్తున్నామే కాని సమయ సందర్భానుసారమును పురస్కరించుకొని అవి అంతర్ధానం అవుతున్నాయి.
0: బట్ వీ థింక్ దట్ వీఆర్ కండక్టింగ్ అవర్ అకార్డింగ్ టు అవర్ ప్రామిసెస్, అకార్డింగ్ టు నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. బట్ వెన్ ది మోమెంట్ ఆఫ్ టెస్ట్ కమ్స్,
1: నేను ఈ విధమైనటువంటి డిసిప్లిన్ నేను నడుచుకుని తీరాలి అని ప్రతిజ్ఞ చేసుకుంటుంటాడు తాను.
0: హీ టేక్స్ అవౌ దట్ హీ హ్యాస్ టు అబ్జర్వ్ ఎ పర్టికులర్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్.
1: ఇంకా దీనిని ఏమాత్రం కూడా మారకూడదు అని కూడా తాను నిర్ణయం చేసుకుంటాడు.
0: హీ ఆల్సో టేక్స్ రిజాల్వ్ దట్
1: ఆ సమయం ఏమైనా వచ్చినప్పటికీ తాను పూర్తి కూడా మార్పు చెందుతుంటాడు.
0: But the moment comes when he is put to test, he changes and he will
1: look at him. జింకలన్నీ కూడా అడవిలో చేరి ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నాయట మీటింగ్
0: యూనో ఆన్ ఎ పర్టికులర్ డే ఆల్ ద డియర్ అరేంజ్ ఫర్ ఎ మీటింగ్ ఇన్ ఎ ఫారెస్ట్
1: ఈ మీటింగ్ యొక్క అజెండా ఏంటి
0: వాట్ వాజ్ ది అజెండా ఆఫ్ ద మీటింగ్
1: మనకున్నటువంటి శక్తి కుక్కలకి ఏమైనా ఉందా
0: డూ డాగ్స్ హ్యావ్ ద కెపాసిటీ విత్ యూ హ్యావ్
1: మనం ఒక్కతోని ఒక కాలితో కొట్టినట్టు కట్టుకునే పేదలంతా కుప్పం అనే రాలుతాయి అంత శక్తి ఉంది మన చిన్న కాలిలో
0: యూ హ్యావ్ సచ్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ ఓన్ లెగ్ యూ కెన్ గివ్ ఎ కిక్ వీ కెన్ కిక్ ఇట్ ఇన్ సచ్
1: ఇక్కడ శక్తి కుక్కలకి ఏమైనా ఉందా కుక్కలకు మనం ఏమాత్రం కూడా వేరువే రాదు ధైర్యంతో దాన్ని ఎదుర్కొని పోరాడాలి అని ఒక నిర్ణయం చేసుకున్నారు
0: దే ఫాస్ ది రెజల్యూషన్ దట్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్ దే షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ గాడ్
1: అన్ని జింకలు కూడా లేచి ట్రూ ట్రూ ట్రూ అని మంచిది నిజము నిజము నిజమని దానికి చాలా క్లాప్ చేశాయి
0: వెన్ దిస్ రెజల్యూషన్ వాజ్ రైట్ అవుట్ ఆల్ ది డియర్స్ ఇన్ ది అసెంబ్లీ అండ్ మీటింగ్
1: వీటిని అర్థం విన్నవో లేదో ఎక్కడో ఒక కుక్క గట్టిగా అరిచింది
0: ప్రాబ్లమ్ ఇన్ రెస్పాన్స్ టు దిస్ నాయిస్ వన్ డాగ్ స్టార్టెడ్
1: విన్నదో లేదో ఈ సమావేశంలో ఒక్క జింక లేదు
0: ది మొమెంట్
1: అరిగెత్తిపోయినాయి
0: The moment the dog barked, he was hurt. These deer took to heels and ran away.
1: Me meeting lo ninnayam chesukunindi emiti anubhavaneku vachinappudu emi lekapoyindi paap.
0: What was the resolution passed in the meeting? And when it came to a matter of implementing
1: dadi ee naati vedantamo ee naati yokka promise lu ee naati yokka nadavadikalu.
0: Today spirituality, conduct and promises are
1: completely vishayanni chinna bhavanni అనుభూతిలో తెప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి
0: యు షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ యు హావ్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ యు హావ్ అప్రిషియేటెడ్
1: ఈనాడు అనేక ప్రాంతములందు అనేక స్థలములందు కూడా వేదాంత ప్రబోధం జరుగుతూనే ఉంటున్నాయి
0: ఇన్ ఎ నంబర్ ఆఫ్ ప్లేసెస్ అండ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ది స్పిరిచువల్
1: గీతా ప్రచారం అనేటువంటిది చెప్పనక్కర్లేదు
0: ది టీచింగ్స్ ఆఫ్ గీతా దేర్ ఇస్ నో ఎండ్
1: ఈ వ్యక్తి కూడా గీతా ప్రచారం చేయటమే
0: Every person has become a teacher of
1: Gita. Kani ee geetanu sariga artham chesukoni pracharam chestunnara ee geeta yokka rahasyam emiti ani evvadukodu gurtinchinatundi vyakti kanipinchatam ledu
0: but it is not possible to come across any person even one single person we have understood Gita and we have undertaken preaching
1: geetalo bodhinchinatundi yokka pradhanamaitundi yokka pranasamanamaitundi yokka sthanam emiti
0: what is the most important point which is made out in Gita
1: కానీ ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
0: నో స్కాలర్ సీమ్స్ టు బి మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్
1: ఒకనాడు ఈ గీతా ప్రచారం చేసేటువంటి ఒక పండితుడు గొప్ప పండితుడు ప్రాకృతమైనటువంటి యొక్క దీని లోపల లోకంలో గొప్ప పేరును పొందాడు
0: దేర్ వాజ్ వన్ గ్రేట్ స్కాలర్ హూ హడ్ ఎర్న్డ్ వెరీ బిగ్ నేమ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఏ ప్రీచర్ ఆఫ్ గీత
1: వారి యొక్క మెప్పు వీరి మెప్పు వారి మెప్పు పొందుకోవటం కంటే మహారాజు మెప్పును పొందటం గొప్పతనంగా ఉంటుంటుంది గొప్ప బహుమానం కూడా ఉంటుంటుంది అని నా ఇంటి పరిస్థితులు కొంతవరకు చాలా హీన స్థితిగా ఉంటుంది రాజును పట్టాలిరా అనుకున్నాడు
0: ఈ థాట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ది అప్రిసియేషన్ అండ్ ది ప్రైజ్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్
1: అనుకున్నాడు
0: ఐ గో టు ఎ కింగ్
1: వెంట పడుకుంటున్న కను కొట్టేదానికంటే గురి తప్పిన పులిని కొట్టడం మంచిదిరా అనుకున్నాడు అనగా చిన్న చిన్న వారినంతా పోయి అడుకునే బదులు ఈ పులివంతి మహారాజును పట్టుకోవటం చాలా మంచిది అనుకున్నాడు
0: ఇన్స్టెడ్ ఆఫ్ రిసార్టింగ్ టు సో మెనీ పీపుల్ హు ఆర్ నాట్ సో రిచ్ ఇట్ ఈస్ బెటర్ దట్ యు అప్రోచ్ ది కింగ్ అండ్ రిసార్ట్ హిమ్ అండ్ గెట్ హిస్ హెల్ప్
1: మహారాజు దగ్గరికి వెళ్ళాడు
0: హీ వెంట్ టు ది కింగ్
1: ఆ మహారాజు సామాన్యుడు కాదు
0: కింగ్ వాజ్ నాట్ ఇన్ ఆర్డినరీ పర్సన్
1: అతను కూడా భగవద్గీతనంతా కూడా పూర్తి అనుభవించినటువంటి వాడు చదివినటువంటి వాడు కంఠస్థం చేసుకున్నటువంటి వాడు కొంతవరకు అనుభూతిలో తెచ్చుకున్నటువంటి వాడు
0: హీ వాజ్ ద వన్ హూ హాడ్ రీడ్ హూ హాడ్ మెమరైజ్ అండ్ హాడ్ ఎక్స్పీరియన్స్ టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత
1: నిండుకుండా తొలకది ఉన్నట్టుగా ఆ మహారాజు ఈ భగవద్గీత గురించి ఎక్కడ కూడా ఎవరితోనో చెప్పలేదు
0: He was a man who had experienced real things. He never expounded about
1: it. Mantrulukkunu Bhagavad Gita ee Maharaj telisanu kudunu vaari emathram teliyadu.
0: Even the ministers did not know that the king had read and understood Bhagavad Gita.
1: Alanti paristhithilo ee panditulu chaalava kappukoni pustakam teesukoni vellinaadu darbar hall lo.
0: This great scholar entered the king's court with all his
1: mantri vachi pandituligaru tama kosam kaachukoni unnarani vartamanam ichadu.
2: Minister came and reported to the king that a great scholar has come. He is seeking his audience.
1: అప్పుడు మొట్టమొదటి మంత్రినే పంపించాడు. తన పరిస్థితి ఏమిటో, ఏ నిమిత్తమై వచ్చాడో అడుక్కొని రామన్నాడు.
2: King asked the minister to go and find out why he has come, what exactly his condition, what he wants.
1: ఈ భగవత్ గీత పారాయణ చేసే నిమిత్తమే నేను ఇందులో ప్రవేశించానన్నాడు.
2: The scholar replied that I have come to the court.
1: నా జీవితం అంతా కూడా భగవద్ గీత ప్రచార ప్రబోధం చేతనే మా కుటుంబం అంతా జరుపుకుని పోతున్నాను. నా కుటుంబం అంతా కూడా దీనిపైననే ఆధారపడి ఉంటుండాలి అన్నాడు.
2: I have spent my entire life in teaching Bhagavad Gita and earning a livelihood for supporting my family. My entire family is supported by this kind of
1: ప్రత్యేకమైన ఉద్యోగం కానీ ఇంకే విధమైన ఇన్కమ్ కానీ నాకు లేవు.
2: I do not have any other job or any other post. I don't have any other earnings.
1: భగవద్ గీతల ప్రచారం చేయటము, దాని నుంచి లభించినటువంటి యొక్క ధనం చేత నా జీవితం సుఖంగా ఆనందంగా గడుపుకుంటున్నాను అన్నాడు.
2: టీచింగ్ భగవద్గీత అండ్ వాట్ ఎవర్ ఐ గెట్ బై సచ్ టీచింగ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ క్యారింగ్ ఆన్ మై ఫ్యామిలీ అండ్ మై లైఫ్.
1: మంత్రితో చెప్పంపించాడు.
2: ది కింగ్ రిప్లైడ్ త్రూ ది మినిస్టర్,
1: పండితుడు ఇంకా భగవద్గీతను పూర్తి తెలుసుకోలేదు, తెలుసుకున్న తర్వాత రామని చెప్పు అన్నాడు.
2: కింగ్ సెడ్ ది పండిట్ హాజ్ నాట్ అండర్స్టూడ్ భగవద్గీత ప్రాపర్లీ యెట్. Let him understand Bhagavad Gita, then come and I'll give him audience.
1: చూచాడు మరి, 10-15 సంవత్సరం నుంచి నేను భగవద్గీతను బోధిస్తున్నానే, నాకు తెలియదని చెప్పాడు ఈ మహారాజు. ఈ మహారాజు ఏమి తెలియదు అనుకున్నాడు వాడు.
2: ది పండిట్ థాట్ దట్ దిస్ మహారాజా కింగ్ డస్ నాట్ నో ఎనీథింగ్ బికాస్ ఐ హావ్ బీన్ టీచింగ్ భగవద్గీత ఫర్ ది
1: పాస్ట్ 10 దినములు అయిన తర్వాత తిరిగి వెళ్ళాడు పండితుడు.
2: ఆఫ్టర్ 10 డేస్ దిస్ స్కాలర్ వెంట్ టు ది కోర్ట్ వన్స్ అగైన్.
1: తిరిగి ఇదే జవాబు ఇచ్చాడు, ఇంకా పూర్తి తెలుసుకోలేదు, ఇంకా పూర్తి బాగా తెలుసుకుని రమ్మని చెప్పండి అన్నాడు.
2: ద కింగ్ సెంట్ వర్డ్ దట్ ది స్కాలర్ హస్ నాట్ రియలీ అండర్స్టూడ్ కంప్లీట్లీ భగవద్గీత, లెట్ హిమ్ అండర్స్టాండ్ అండ్ దెన్ కమ్ అగైన్.
1: ఈ విధంగా 4-5 పర్యాయం అంతా కూడా వెనక్కు పంపించాడు.
2: ది కింగ్ సెంట్ బ్యాక్ దిస్ స్కాలర్ 4 or 5 times లైక్ దిస్.
1: పండితునికి చాలా కోపం వచ్చింది, చాలా నిరాశ అయిపోయింది, నిస్పృహకు గురి అయిపోయాడు, ఈ దీని లోపల విసుగు పుట్టిపోయింది.
2: దిస్ స్కాలర్ వాజ్ యాంగ్రీ, desperate, and he was disgusted with this kind of things.
1: Intiki poyadu, aa bookunu akkada paravesadu, chaala nirashato pandukunnadu.
2: He went home, threw away the book Bhagavad Gita, and he lay down.
1: Bharya vachindi,
2: his wife came.
1: Emtindi maharaj garu em chepparu, meeku emaina inta nirash guriki kaaranam enti ani aneka prashnalu vestu vachindi.
2: Chipped a number of questions. What did king say? What is responsible for your this kind of despair and this
1: aapopanchita amalkunna sir burrani kuch varchaya.
2: He shouted even at her because he was not prepared to answer her question.
1: Aame marinta peedistu vachindi, maharaj em cheppadu ani adugutu vachindi.
2: She began inquiring with greater intensity. What did king say?
1: Cheppadu naaku veelledu, naa manasu sarledu, shut up ani velipomannadu, get out annadu.
2: My mind is not all right. I don't have any mind to tell you. You get out from here. Don't bother me.
1: The bhakti yokka paristhitini gurtinchindi, lobala poyindi, koncham uppa chesukundi, coffee teesukundi, tattala pettukoni vachindi.
2: Recognizing the condition of her husband, she went into kitchen, brought upma and her
1: kopam ga undinappudu magavaru ye vidhanga shanti cheyalani aadavarike telisinta panyam telidi.
2: Only ladies know how to make these men in a mood of anger to come down from that state.
1: సరే పాపం దగ్గర పోయి పెట్టుకుంది, లేచాడు, కొంచెం శాంతి అయిపోయింది. కాఫీని ఉప్మాని చూసేటప్పటికి
2: ఆఫ్టర్ ది స్కాలర్ సా కాఫీ అండ్ ఉప్మా, హి వాజ్ లిటిల్ కూల్ డౌన్ అండ్ హీ గాట్ అప్.
1: భోంచేశాడు, కాఫీ త్రాగాడు, కొంచెం శాంతి కలిగింది.
2: ఈ పార్క్ ఉప్మా అండ్ డ్రాయింగ్ కాఫీ
1: కూర్చొని తీసుకుని చూసుకుంటూ ఆ పండితునికి ఏం చెప్పాడండి మహారాజు అన్నాడు.
2: షీ బిగాన్ ఫ్యానింగ్ హర్ హస్బెండ్ అండ్ ఆఫ్టర్ What did Maharaja say? What did the king tell you?
1: ఈ సంవత్సరం నేను భగవద్గీత చెప్తున్నాను, నా భగవద్గీత విన్నటువంటి వారందరూ కూడా ఆహా ఇంతటి గొప్ప వ్యాఖ్యానకర్త ఎక్కడ మాకు చిక్కలేదని నన్ను ఎంతో వర్ణిస్తూ వచ్చారు. కట్టగడప్పటికీ ఈ మహారాజు ఒక మంత్రితో చెప్పాడు, నాకు భగవద్గీత ఇంకా తెలియదని చెప్పని చెప్పంపించాడు. ఎంత నాకు అవమానం అన్నాడు.
2: I have been teaching Bhagavad Gita for the past 15 years. I am considered as one of the greatest commentators on Bhagavad Gita, but king says that I have not understood it, and he says that I should get
1: that. Manayakka, Bharatiyasam ek prabhutvam kudanu, nannu Padmasri anetundi biridu kuda naaku ichindi.
2: Not merely that, I have been awarded the title of Padma Shri by government.
1: Vedanta Ratnam anetuvanti birudunu kuda naaku achindi.
2: I have also been conferred the title of Vedaratna.
1: Bhagavad Gita Samrakta anetuvanti kuda naaku achindi.
2: I have also got the title Bhagavad Samrakta.
1: Appudu ee maharaju nannu inta avamanam cheyavachuna.
2: After I have got so many titles,
1: ade samanya manavudigina ante jutti batti kottindi.
2: Instead of being king, if it were to any other person, I would have slapped him.
1: అనేక రకంగా అతని యొక్క ప్రభావాన్ని ప్రతాపాన్ని చక్కగా భార్య దగ్గర నిరూపిస్తూ వచ్చాడు.
2: He began praising himself and showing all his capacities before his wife.
1: ఇప్పుడు భార్య నెమ్మదిగా చెప్పింది, నిజమేనండి, మహారాజు చెప్పింది చాలా సత్యము అని.
2: His wife coolly told him, "Well, sir, it is true."
1: ఏ బుద్ధి ఉంటే మాట్లాడుతున్నావా, బుద్ధి లేక మాట్లాడుతున్నావా? మహారాజ్ చెప్పింది ఎట్ట సత్యమవుతుంది, నాకేం భగవద్గీత తెలీదా అని ఆమెను కూడా చాలా క్రోధంగా మాట్లాడుతూ.
2: షీ సెడ్ వాట్ కింగ్ సెడ్ ఈజ్ ట్రూ. హీ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్. డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? డూ యూ స్పీక్ అండర్స్టాండింగ్ వాట్ యువర్ టెలింగ్? హౌ డేర్ యూ కెన్ సే దట్ ఐ డూ నాట్ నో భగవద్గీత?
1: అయ్యా, మీరేమైనా కోపించండి, ఏమైనా తిట్టండి, నేను మహారాజు అనే సత్యాన్ని చెప్తున్నానని.
2: వాట్ ఎవర్ యూ సే, హౌవర్ మచ్ యాంగ్రీ యూ బికమ్, వెల్ లెట్ మీ టెల్ ది ట్రూత్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది కింగ్ సెడ్.
1: మీ భగవద్గీత పారాయణ నేను 15 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను.
2: ఐ హావ్ బీన్ హియరింగ్ యువర్ డిస్కోర్స్.
1: మీ ఉపన్యాసం ఎంతో కర్ణానందంగా నేను కూడా వింటూనే ఉంటున్నాను.
2: ఐ హావ్ ఆల్సో బీన్ ఎంజాయింగ్ యువర్ ఎక్స్పోజిషన్ ఆఫ్ భగవద్గీత.
1: కానీ అదే భగవద్గీత లోపల పరమాత్ముడు ఏం చెప్పాడో మీరు చూసుకున్నారా, విచారం చేశారా?
2: బట్ హావ్ యూ రియలీ ఎన్క్వైర్డ్ ఇన్ టూ వాట్ లార్డ్ కృష్ణ హ్యాస్ సెడ్ ఇన్ భగవద్గీత?
1: ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభిప్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎవరు నన్ను స్మరిస్తుంటారో, ఎవరు ఏ విధంగా నన్ను కోరుతుంటారో, అలాంటి వాడి యోగక్షేమాన్ని నేనే చూసుకుంటానని భగవద్గీతలో చెప్పాడు.
2: ఇన్ భగవద్గీత హస్ డిక్లర్డ్, హూఎవర్ రిసార్ట్స్ టు మీ అండ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మీ అండ్ థింక్స్ ఆఫ్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఎంటైర్ వెల్ఫేర్.
1: అంతేకాదు, తానే మోక్షాన్ని కూడా అందిస్తానని కూడా చెప్పాడు.
2: Not merely that, he has also declared that he would come for liberation.
1: Dharmam paristhitya mam ekam saranam vraja aham svam sarvapapebhyo mokshayishyami masucha annadu.
2: He has also declared that if you were to give up all the dharmas and resort to
1: aa cheppinatundi bhagavantuni paina neeku namakam unte nuvu maharaj daggariki povali.
2: If only you had full faith in God who has declared that, why should you have gone to the king at all?
1: ఆ యోగక్షేమాన్ని భగవంతుడు చూచుకోలేడా? ధనం కావాలని మహారాజ్ దగ్గరికి పోయినావు, నీకేం భగవద్గీత తెలిసింది?
2: కుడ్ నాట్ హావ్ గాడ్ లుక్డ్ ఆఫ్టర్ యువర్ వెల్ఫేర్? యూ వెంట్ టు ద కింగ్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ దెమ్. వాట్
1: భగవద్గీత బోధిస్తున్నావే కానీ భగవంతుడి వాక్యాలపై నీకు విశ్వాసం లేదు.
2: యు ఆర్ ఓన్లీ టీచింగ్ భగవద్గీత, యు ఆర్ నో ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
1: నీకు భగవద్గీత నీకు పూర్తి తెలియదు అని ఆమె నిర్ణయించింది.
2: దేర్ఫోర్ షీ జస్ట్ కన్క్లూడెడ్ దట్ యు రియలీ డోంట్ నో భగవద్గీత.
1: చాలా బాధ కలిగింది, ఇది నిజమే.
2: He was very much hurt, but he agreed, yes, what you say is true.
1: భగవంతుడు ఇట్ట చెప్పాడు అట్ట చెప్పాడని చెప్పిన మాత్రమే వర్ణిస్తున్నాడు. కానీ ఈనాడు భగవద్గీత యొక్క ప్రచార ప్రబోధన ఎందు భగవంతుని వాక్యాన్ని ఎవరు ఆశ్రయిస్తున్నారు?
2: సో మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పోండింగ్ ఇన్ ద డిస్కోర్సెస్ ఆన్ భగవద్గీత దట్ గాడ్ హాస్ సెడ్ లైక్ దిస్ అండ్ లైక్ దాట్.
1: ఇట్టి వేదాంత ప్రబోధన అధికం కావడం చేతనే ఆధ్యాత్మికం అనేది దినదినములకు దిగజారిపోతుంటుంది.
2: దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రైబింగ్ అబౌట్ వేరియస్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ is going on without a practicing, therefore is the spirituality is losing its
1: kalukane hrudayam nunchi vacheetundi bhavamulu maatalu nunchi vacheetundi palukulu chetulato aachirinchali ee mohinti yokka ekatvam jarigina tarvatane nijamainti yokka nijatattvam yerpadutundi.
2: Only when you practice what you have heard and what your heart says, bring about unity between thought, word and deed, then only you would have really
1: vidyasthala
2: proper thing. Dear students,
1: గడ్డిని పెంచటకు మనం ఎక్కువ ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: టు గ్రో గ్రాస్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ మేకింగ్ ఎనీ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్.
1: పంటను పెంచాలంటే అతి శ్రమపడాలి.
2: బట్ ఇఫ్ యూ వాంట్ రైజ్ క్రాప్, వెల్ యూ హావ్ టు పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్.
1: అదే విధముగానే
2: ఇన్ ద సేమ్ వే
1: కేవలము ఒక నిష్ప్రయోజనమైనటువంటి నిరుపయోగమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయ వాసనను మనము అనుభవించడం గొప్పతనము కాదు. ఇది గడ్డితో సమానం.
2: It does not become great on our part to enjoy the sense objects and the worldly things. It is very natural.
1: Divyamaina bhavyamaina navyamaina bhagavat prema tattvam anetundi pantanu manam pandinchukovalante daniki manasu avapada.
2: If you want to raise the crop of divine love, ఇట్ ఈస్ సేక్రెడ్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ప్యూర్.
1: కానీ ఏ విధమైన శ్రమను పడేటువంటిది కనిపించడం లేదు.
2: బట్ ఐ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఎనీ పర్సన్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కానీ భక్తుల వలె మనకు కనిపిస్తాం.
2: వీఆర్ అపీరింగ్ యాజ్ వీఆర్ డివోటీస్.
1: మట్టిలో తిరిగి బురదలో తిరిగి కుమ్మరి పురుగు మట్టి అయిన పెట్టితే అది కుమ్మరి పురుగు కాదు, కమ్మడి పురుగు.
2: ది మడ్ వర్మ్ యూ కెనాట్ జస్ట్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ వన్. ఇఫ్ ఇట్ గెట్ సాయిల్ బై మడ్, వెన్ ఇట్ గోస్ ఇన్ టు మడీ వాటర్, ఇట్ ఈస్ ఓన్లీ.
1: కనుక నిజముగా ఈ యొక్క దివ్యతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వానికి ఈ విషయ వాసనపై ఏమాత్రం కూడా అంత పుడిదుడుకులు ఉండవు.
2: ఫర్ ఎ పర్సన్ హు హ్యాస్ రియలీ అండర్స్టూడ్ డివినిటీ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై.
1: ఇది ఏదో కాలహరణ నిమిత్తమై మనం దీన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నామే కానీ నిత్య సత్యమైన యొక్క నిలయానికి ఇది సరైన రాజబాట అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడం లేదు.
2: We are enjoying all these things only for spending time. But if we really understand spirituality, well, it would not be this way, the way that we are just having now.
1: ఇది ఉండాల్సింది ప్రాప్తమైనటువంటి జీవితానికి.
2: For the worldly life, well, this kind of education also must be there.
1: కానీ నిత్యమైనటువంటి యొక్క జీవిత పరమావధి కూడా కొంతవరకు మనం యోచించాలి.
2: But we should pay attention to reach the goal of life also.
1: కనుక లైఫ్ అనేటువంటిది కేవలం లివింగ్ మాత్రమే కాకుండా లైఫ్ అనేటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక వే ఆఫ్ లైఫ్ అనేటువంటి చూసుకోవాలి.
2: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఓన్లీ ఏ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, వీ షుడ్ మేక్ ఇట్ ఇన్ టు వే ఆఫ్ లైఫ్.
1: కనుకనే మీరందరూ కూడాను ఏ కొంచెం తెలిసినప్పటికీ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి
2: వాట్ ఎవర్ లిటిల్ యు హావ్ అండర్స్టూడ్ డజంట్ మ్యాటర్, అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ మస్ట్ బి ప్రాక్టీస్.
1: అదే మన నిత్య జీవితంలో సత్యమైనటువంటి ధర్మ మార్గమని భావించి
2: వీ షుడ్ కన్సిడర్ దట్ అలోన్ ఈస్ ద ట్రూ పాత్ ఫర్ రీచింగ్ ది గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ప్రతి దినం కూడాను ఒకటి రెండు నిమిషాలైనా కూడాను దీన్ని మనం స్మరించడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రిఫ్లెక్ట్ అపాన్ దిస్ అట్లీస్ట్ ఫర్ ఎ మూమెంట్ ఆర్ టూ ఎవ్రీ డే.
1: దినమునకు ఎన్ని గంటల్లో మనం స్వార్థము సప్రయోజన నిమిత్తమై వ్యర్థం చేస్తున్నాము?
2: అవర్స్ అండ్ డేస్ ఆర్ బీయింగ్ వేస్టెడ్ ఆన్ అవర్ ఓన్.
1: దినమున ఐదు నిమిషములు భగవత్తత్వానికి మనం ఏమాత్రం కూడా ఉపయోగపెట్టడం లేదు.
2: వీఆర్ నాట్ స్పెండింగ్ ఈవెన్ 5 minutes థింకింగ్ అబౌట్ డివినిటీ.
1: ఇది ఏమి కర్మ?
2: Why should we get this kind of bad thought?
1: ఈ విధమైనటువంటి దుర్బుద్ధులు మానవునికి ఏమాత్రం కూడా ఉన్నత మంత్రికి తీసుకుని పోదు.
2: దీస్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాటిట్యూడ్స్ కెన్ నెవర్ టేక్ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
1: కనుక అంధుడగు వాడు ఎవడి అవని ఎందు?
2: హూ ఈస్ ద బ్లైండ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్?
1: చదువు కలిగి చెడు క్రియలు చలుపువాడు అన్నాడు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద వన్ హూ అండర్టేక్స్ బ్యాడ్ డీడ్ ఈస్ ద బ్లైండ్.
1: అంతగారానిదియ్యది అని అన్నాడు. అంతగారానిదియ్యది
2: ద వన్ విచ్ ఇస్ నాట్ టచ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్?
1: అంతగారానిదియ్యది అంటే అప్పు బాధ అన్నాడు.
2: వాట్ ఈస్ అన్టచబుల్ అండ్ దట్ ఈస్ ది పెయిన్ ఆఫ్ డెత్.
1: ఇలాంటి యొక్క నిత్య బోధన లోపల మనం అనుభవించవలసింది ఇంకొకరికి ఏ విధమైన పరాధీనం కాకూడదు.
2: వీ షుడ్ నెవర్ బికమ్ లేయర్స్ ఆఫ్ అదర్.
1: తన జీవితాన్ని తాను స్వయం తన కాళ్ళపై తను నిలుచుకునేటువంటి శక్తిని సంపాదించాలి.
2: వీ షుడ్ బి ఇండిపెండెంట్ అండ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు స్టాండ్ ఆన్ అవర్ ఓన్ లెగ్.
1: ఆ దీనిని భగవత్ ప్రేమతోనే మనం సాధించాలి.
2: యూ కెన్ అకాంప్లిష్ దిస్ ఓన్లీ త్రూ లవ్ ఆఫ్ గాడ్.
1: అట్టి భగవత్ ప్రేమనే లేకపోతే ప్రకృతి మనకి ఏమాత్రం కూడా వశం కాదు.
2: వితౌట్ లవ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ గెట్ మోర్ ఆఫ్ నేచర్.
1: భూమాత అయినటువంటి సీతను
2: భూజాత, సీత హు ఈజ్ భూజాత,
1: ఆమెను మాత్రమే ఆశించి రాముని విస్మరించాడు రావణుడు.
2: రావణ గేవ్ అప్ రామ అండ్ హీ ఆస్పైర్ టు హావ్
1: ప్రకృతి మాత్రం కావాలని పరమాత్మని మనం విస్మరిస్తే ఈ ప్రకృతి ఎవరి సొత్తు? నీ సొత్త కాదు, పరమాత్మని సొత్తు.
2: ఇఫ్ యూ ఆస్పైర్ టు హావ్ ఓన్లీ నేచర్ అండ్ గివ్ అప్ గాడ్, ఈజ్ ఇట్ పాసిబుల్? నేచర్
1: ప్రసన్నుడు గావించుకుంటే ప్రకృతి కూడా నీకు వశమవుతుంది.
2: ఇఫ్ యూ ప్లీజ్ హిమ్ యూ కెన్ గెట్ మాస్టర్ ఓవర్ నేచర్ ఆల్సో.
1: ఈ అంతరాత్మము ఈ యొక్క రహస్యము ఏ మానవుడు కూడా గుర్తించడం లేదు.
2: బట్ నో వన్ సీమ్స్ టు బి రికగ్నైజింగ్ ది ఇన్నర్ మీనింగ్.
1: నా శక్తితో, నా బలంతో, నా విద్యతో, నా యొక్క దీనితో నేను దీన్ని సాధించాలని గర్వపడుతుంటాడు మానవుడు.
2: మ్యాన్ సీమ్స్ టు బి ఆరోగేటింగ్ హిమ్సెల్ఫ్ that he will be able to achieve all these things with his own capacity, with his own education, with his own power and skill.
1: ఇది నీ శక్తి కాదు.
2: This is not your power at all.
1: కేవలము ఒక భగవత్ శక్తినే అంతర్వాణిగా ఉంటుంది, అంతర్శక్తిగా ఉంటుంది, నిన్ను ఈ విధంగా ఆడిస్తూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ పవర్ విచ్ ఈస్ మేకింగ్ యూ, విచ్ ఈస్ మోటివేటింగ్ యూ, విచ్ ఈస్ ప్రాంప్టింగ్ యూ టు డూ ఆల్ దిస్.
1: ఇది అర్జునుడు కూడా ఒకనొక సమయం లోపల గాంధీ వాణ్ణి సాధించినటువంటి వాడు, ఇది అంతా కూడా నా శక్తితో నేను సాధించాలని
3: నా శక్తితో నేను ఈ విధమైన యొక్క యుద్ధంలో విజయాన్ని గాంచినానని అనేక రకములుగా కూడా గర్వించాడు.
2: Once upon a time, Arjuna also felt arrogant and got deluded that he was responsible for all the victories which he has achieved through Gandiva and various
3: instruments. Krishnudu tana dehamunu vadalina tarvata Dwaraka nunchi ee gopikalandarni teesukuni Madurapuramu vastunna samayam lopala adavi gollanu addagincharu.
2: After Krishna left his physical body, Arjuna was bringing Gopikas and other ladies from
3: Madurapuram.
2: He was not able to face the ordinary
3: hundred. He
2: did not have the capacity even to bend the
3: Gandiva.
2: Then he recognized his real
3: self.
2: What a fool I was.
3: It
2: is only a boon and a blessing of
3: Krishna. I
2: was only
3: instrument. He has
2: himself told about this particular thing.
3: Nimittamatram bhavasaya sachi annadu. Ninnu nimittanga pettukunnanra annadu.
2: He has told, "Oh Arjuna, I am keeping you only as an instrument. You are instrumental only."
3: Kanuka, ప్రతి మానవుడు కూడాను ఒక నిమిత్త మాత్రుడే.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్.
3: అయితే తన తన కర్తవ్యాలు తాను నిర్వర్తించాలి.
2: బట్ ఈచ్ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్.
3: ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ భగవంతుని పైన భారం వేయాలి.
2: వైల్ డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ వన్ షుడ్ ప్లేస్
3: మానవ ధర్మము జయాపజయములు దైవాధీనం.
2: ఎఫర్ట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాన్ బట్ ది రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ లెఫ్ట్.
3: అది కూడా నేను చేస్తున్నానని మాత్రం అనుకోకూడదు. నా ఎందున్నటువంటి భగవంతుడు ఆ ఆత్మస్వరూపుడే నన్ను ఈ విధంగా ఆడిస్తున్నాడు చేయిస్తున్నాడు అని మాత్రమే విశ్వసించాలి.
2: ఈవెన్ వాల్ మేకింగ్ ఎఫర్ట్స్ యుడ్ నాట్ థింక్ దట్ యూఆర్ మేకింగ్ ఎఫర్ట్. ఇట్ ఈస్ ఓన్లీ ది గాడ్ హూ ఈస్ ప్రాంప్టింగ్ యూ మోటివేటింగ్ యూ అండ్ మేకింగ్ యూ డూ దట్.
3: ఎక్కడ విశ్వాసమో అక్కడే ప్రేమ.
2: వేర్ దెర్ ఇస్ ఫెయిత్ దెర్ ఇస్ లవ్.
3: ఎక్కడ ప్రేమనో అక్కడే శాంతి.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ పీస్.
3: ఎక్కడ శాంతియో అక్కడే సత్యము.
2: వేర్ దెర్ ఇస్ పీస్ దెర్ ఇస్ ట్రూత్.
3: ఎక్కడ సత్యమో అక్కడే దైవము.
2: వేర్ దెర్ ఇస్ ట్రూత్ దెర్ ఇస్ గాడ్.
3: ఎక్కడ దైవమో అక్కడే ఆనందము.
2: వేర్ దెర్ ఇస్ గాడ్ దెర్ ఇస్ బ్లిస్.
3: కడపటిది ఆనందము, మొదటిది విశ్వాసము.
2: ది ఫస్ట్ వన్ ఇస్ బ్లిస్. ది ఫస్ట్ వన్ ఇస్
3: విశ్వాసం ఉండినటువంటి వాడికి ఆనందం లభ్యమవుతుంది, కానీ విశ్వాసం లేని వాడికి ఆనందం లభ్యం.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ ఫెయిత్ కెన్ గెట్ బ్లిస్. ఫస్ట్ వన్ ఇస్ ఫెయిత్, లాస్ట్ వన్ ఇస్ బ్లిస్.
3: కనుక భగవత్ యొక్క నామస్మరణలో ఆ విశ్వాసాన్ని నిరంతరము అభివృద్ధి గావించుకుని ఆ ప్రేమతత్వాన్ని మీ హృదయం లోపల పెంచుకోండి.
2: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. డెవలప్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
4: भजन बिना सुख शांति नहीं.
2: Where there is truth, there is
3: God. దైవము అక్కడే ఆనందం.
2: Where there is God, there is bliss.
3: కడపటిది ఆనందము, మొదటిది విశ్వాసము.
2: The first one is bliss. The first one is

0: అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే ఇందువు.
1: ఆఫ్టర్ కమిటింగ్ ఏ బ్యాడ్ యాక్ట్ కెన్ యూ హోప్ టు అక్వైర్ సమ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్? ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ గుడ్ యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్ దట్ యూ విల్ గెట్ bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to him. All idols and all figures which we worship represent him. In everyone, he is present.
0: Pavitratma swarupala yavidya.
1: If you put the seed of a lemon, how can you get

0: ఆరాధనల యొక్క నుడి
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్ దట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మానిఫోల్డ్ జీవస్ అండ్ ఇన్ ఆల్ ది పాత్స్ అండ్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ దట్ మ్యాన్ రెయిన్స్ సుప్రీమ్ ఈస్ ఎ స్టేట్మెంట్ మేడ్ బై ఎవ్రీ వన్ అండ్ ఇస్ అండర్స్టూడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: ధర్మో హితేషాం అధికం విశేష. జ్ఞానం హితేషాం అధికో విశేష. మానవులకు, మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఆహార నిద్ర భయ మైదనాదులు ఎందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులైనప్పటికీ మానవునికి, మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఇముచ్చబడినటువంటిది.
1: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ అండ్ ఆల్ అదర్ బీయింగ్స్ ఇన్ ది క్రియేషన్, మ్యాన్ ఇస్ డిస్టింగ్విష్డ్ బై టూ స్పెషల్ ఫీచర్స్. దే ఆర్ వన్ ఇస్ ధర్మ, ది అదర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
0: అయితే ఈ ధర్మము జ్ఞానము ఈ మానవుని యందు లేకుండినా మానవుడు కూడాను మిగిలినటువంటి ప్రాణకోటిలో చేరినటువంటి వారుగానే గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ దీస్ టూ క్వాలిటీస్ ధర్మ అండ్ జ్ఞాన ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్, దట్ పర్టిక్యులర్ మ్యాన్ విల్ ఆల్సో హ్యావ్ టు బి పుట్ అలాంగ్ విత్ ఆల్ అదర్ బీయింగ్స్.
0: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We should recognize in the very first instance what this word dharma means.
0: Dharana dharma ityasamu annaru anaga dharinchinatvanti deni pranakotulaku oka vidamainatvanti nibandhanalanu niminchi tadwara varini kaapadeatvanti deni kudanu dharmamunuku oka vyakhyanamu.
1: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma.
0: Inka manavuni aneka rakamulainatundi konni niyamanishtalanu tanaku bodhinchi tana yokka kartavyanni kudanu gurtimpa cheyetundi yokka vyaktitvanni kudanu tanaku andimpa cheyetundi kudanu dharma ani peru.
1: Also in many ways man is taught the various restrictions and the rules under which he has to function. That kind of restriction and rule which puts man along his proper path can also be called dharma.
0: Dharma dhara yate prajaha annaru anaga prajalaku ee dharmamunu ye vidhamainatundi yokka margamunandu avalambinchalani konni rakamulainatundi paddhatulanu niyamamulanu variki anugrahinchi తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మం అని కూడాను మరొకటి.
1: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈస్ వాట్ లేస్ డౌన్ ది రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ విచ్ పీపుల్ ఇన్ జనరల్ హ్యావ్ టు ఫాలో ఇన్ ఆర్డర్ దట్ దే మే హ్యావ్ ఎన్ అప్రిసియేషన్ ఆఫ్ ది డివైన్ ఆత్మ ఇన్ దెమ్. దిస్ ఇస్ ఆల్సో అనదర్ కామెంట్ ఆన్ ది మీనింగ్ ఆఫ్ ధర్మ.
0: ఇంకా కేవలము రక్షించడము, మానవులను తగినటువంటి యొక్క మార్గములను నడిపించడము, వారి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి భద్రతను అందించడమే కాకుండా ఇంకా ధర్మను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింపచేయటానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మం అని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మముని ఎవరు రక్షిస్తున్నారో అట్టి వారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యం అని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
1: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్డ్ సచ్ యాస్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్ such as putting them along the right path, such as introducing certain correctives with regard to their future life, there is also another significant explanation for dharma. Dharma will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
0: Yedo dharma tado vidyani మనకు ఎక్కడ

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this clip, Swami talks about the importance of educating the villagers on hygiene and encouraging them to undertake service themselves in order to keep their surroundings clean. Let's listen to his golden voice.
2: ముఖ్యంగా ఈనాడు పల్లెలందు చాలా అనారోగ్యమైన పరిస్థితిలో జీవిస్తున్నారు ప్రజలు. Today people are facing a number of problems and difficulties in life. అలాంటి పరిస్థితిలో మనం పల్లెలకు వెళ్లి వారికి సేవాభావం చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా బోధించి వారిని కూడా ఈ సేవల్లో పాల్గొన్నట్టు మనం ప్రవేశపెట్టాలి.
3: Under these circumstances, it would be necessary to go to the villages, explain to them what real service means, make them undertake service activity in the
2: chana mandi pallalaku velutunnaru asubhramaina pradeshalanu subhraparustunnaru konni malinyanga undetundi dannante appudu parishuddham chesi vastunnaru idi kevalam ee reetiga enta kaalam cheyagalam.
3: Quite a few people who are going to the villages, cleaning the roads and cleaning the dirty places, and they are
2: returning. Ee parishuddham enduku chestunnamu?
3: For how long can you go on doing like this?
2: Ee malinyanni enduku manam dooram chestunnamu?
3: Why are
2: అనేటువంటి విషయము ఆ పల్లె ప్రజలకు అర్థమయ్యే రీతిగా మనం బోధించాలి.
3: ఇట్ ఈస్ నెసెసరీ టు ఎక్స్ప్లెయిన్ టు ద విలేజర్స్ ఇన్ సచ్ వే దట్ దే కెన్ అండర్స్టాండ్ యాజ్ టు వై వీఆర్ క్లీనింగ్ అప్, వాట్ ఇస్ ది నీడ్ ఫర్ హైజీన్, వాట్ ఇస్ ది నీడ్.
2: దీనివల్ల మనకు మన బిడ్డలకు అనారోగ్యం ఏర్పడుతుంది.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ సరౌండింగ్స్ యువర్ చిల్డ్రన్,
2: ఈ అనారోగ్యం వల్ల మన జీవితం అనేది చాలా క్షీణించిపోతుంది.
3: చిల్డ్రన్ విల్ సఫర్ ఫ్రమ్ డిసీజెస్ అండ్ దేర్ ఫోర్
2: మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకోలేకపోతాము.
3: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ఆల్సో.
2: ఆరోగ్యమే మహాభాగ్యము,
3: హెల్త్ ఈజ్ వెల్త్
2: అనేటువంటి విషయాన్ని వారికి చక్కగా బోధించినప్పుడు వారే ఇందులో ప్రవేశించి నిత్యము వారు శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
3: ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ టు ది విలేజర్స్, దే విల్ అండర్టేక్ క్లీనింగ్ యాక్టివిటీ అండ్ కీప్ ది సరౌండింగ్.
2: అట్టు కాకుండా కేవలము ఏ నెలకు ఒక పర్యాయము, ఏ రెండు నెలలకు ఒక పర్యాయము పల్లెల్లో చేరి మనం పరిశుద్ధం చేసినంత మాత్రం అది ప్రయోజనం లేదు.
3: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ గో వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ వన్స్ ఇన్ 15
2: పల్లె ప్రజల చేతనే ఆ పల్లెని పరిశుద్ధపరచడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
3: దేర్ ఇస్ నీడ్ ఫర్ మేకింగ్ ఎఫర్ట్ టు గెట్ ది విలేజెస్ క్లీన్ బై ది విలేజర్స్ దెమ్సెల్వ్స్.
1: Sai Ram, you just heard A Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this clip, Swami asserted the importance of health is wealth, and further Swami explained the importance of educating the villagers on hygiene and encouraging them to undertake service themselves in order to keep their surroundings clean. This audio clip has been taken from the discourse delivered by Bhagwan on 21st November 1988. Thank you and Sai Ram.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs

0: ಇನಪುಡೆ ಮಹಿತುಡಗುನು ಮನಸ್ಸು ನಿಳಿಪಿನ ಪುಡೆ ಮಹಿತುಡಗುನು.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred, if he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Shaddarshanamulandu, Nyaya Darshanam, Vaiseshika Darshanam, Sankhya Darshanam, Ainadi.
1: In Shaddarshanas, we completed 3, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints.
0: Visishtamayanakunti ye yogamanu. Anadikalamanundi. Anubhavistu. Jagattunaku. Prachara prabodhamanu cheyichu vachar.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: Idi ashtanga yogamanato koodinatvantidi.
1: This has got something to do with ashtanga yoga.
0: Yama, niyama, asana, pranayamam, pratyaharam, dharana, jhanam, samadhi aneetvanti perlato prachurichutu vacharu.
1: This ashtanga yoga has 8, the yama, niyama, asana, pranayama, pratyahara, jhana, dharana, samadhi.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగా, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కానీ లేక ఆధునిక నాగరికత వల్ల కానీ భారత మానవులు యందు ఒక విధమైనటువంటి యొక్క అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: ఎదర్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఇస్ మార్చింగ్ అహెడ్ ఆర్ బికాస్ ది ఇఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ ద బ్లైండ్ ఫెయిత్ ఈస్ ఆన్ ద రైజ్ అమంగ్ భారతీయస్.
0: మానవుడు ఏ విషయం తెలుసుకున్నవలనన్నను దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు నో ఎనీథింగ్ హి షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ ఆల్ సిన్సరిటీ అండ్ ఫుల్ ఫెయిత్.
0: కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: వితౌట్ సిన్సరిటీ అండ్ వితౌట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ హీ కెనాట్ నో.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగా
0: కందమూలాదులు భుజించి కారణములు యందు నివసించేటువంటి కేవలము సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: భారతీయస్ నెగ్లెక్టెడ్ దిస్ సైన్స్ ఆఫ్ యోగా థింకింగ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ సెలిబ్రేట్స్ ఎసెటిక్స్ హు ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసము జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగం సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో హ్యాడ్ ఫీలింగ్స్ దట్ దిస్ యోగా ఇస్ నాట్ మెంట్ ఫర్ హౌస్ హోల్డర్స్ అండ్ ఆర్డినరీ పీపుల్, దట్ ఇట్ ఇస్ ఫర్ రెనన్షియన్స్ హూ స్పెండ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్.
0: కానీ ఇది సత్యము కాదు.
1: But this is not true.
0: సామాన్యమైన మానవులకే ఈ యోగం అత్యవసరమని కూడాను ఈనాటి పరిశోధకుల ద్వారా ప్రపంచంలో ప్రచారం సరుపుతూ వచ్చారు.
1: Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారం చే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రిం పగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ he struggles hard and thus exerts more of work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health.
0: నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life and therefore he suffers from cardiac diseases and blood pressure, heart diseases.
0: ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి
1: having lost mental peace
0: దేహ ఆరోగ్యమును కూడా కోల్పోయి
1: having lost body health
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి
1: because of exertions in the world
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ
1: following all perversities
0: నిరంతర తాపత్రయములచే
1: with earnest pining for everything
0: అంతులేని ఆశలచే
1: with limitless desires
0: అర్థము కాని ఆవేదనలచే
1: with meaningless
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ
1: is working for the money which he doesn't deserve
0: మానసిక శరీరము యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక
1: he neglects the body and the mind
0: samsara poshanarthamai
1: to maintain his family
0: tava sarvasvamunu kolipothu vachadu manavudu
1: man is losing everything
0: deeniki margamunu parishodhan chestu vacharu
1: people started finding out the path
0: kaani ee parishodhana phalitham valla sariyinatunti yokka javabu kudanu variki dorukutu vachindi
1: because of this continuous investigation they could get proper replies
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్ స్పాయిల్డ్
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ఫోర్ హి డెవలప్స్ బ్లడ్ ప్రెషర్
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడా నిర్ణయిస్తూ వచ్చారు
1: దేర్ఫోర్ యోగా ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్ ఫర్ హెల్త్ ద పీస్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్
0: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల
1: International University in America
0: physiology professor
1: a physiology professor
0: aneka vidhamaitanti parisheelana chestu vachadu
1: he experimented in different ways
0: indulo
1: here
0: sariyainatvanti yokka jababu chikke enta varaku kodanu dinni vadalakoddani atyanta pattudalato ee parishodhana sagistu vachadu
1: he determined to continue his experiments until he arrives at a good result.
0: Itane cotton cane.
1: He is
0: cotton cane.
1: Cotton cane.
0: Itanu kattakadapatiki monna monnane deeni yokka sariyainatvanti yokka javabunu gurtinchi
1: he could recognize the correct answer.
0: Idi patanjali yogam yokka prabhavam cheta emainanu marchavachunani ninnayistu vachadu.
1: He decided Through the principles of Patanjali Yoga Shastra, everything could be changed.
0: Tarubarta, ee satyanni gurtinchinatvanti kontha mandi professors,
1: some other professors who recognize this truth,
0: yokka Hawaii anetvanti university lopala parishodham chestu vacharu.
1: They conducted experiments in Hawaii University.
0: Collier, Cheetham, Johnson. ఈ ముగ్గురు కూడాను ప్రొఫెసర్స్ ఒకదానికోటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
1: ది త్రీ ప్రొఫెసర్స్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: జాన్సన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగా.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: Ultimately, he could find out through his experiments that it is own mistake that made
0: him stop. Sutramanandu chitta vrutti nirodaka.
1: The control
0: of the senses. Arikattinappudu entaki vijayanni ayinappudunu sadhinchavachunu ee jagattulo manasika sharirikamaina shaktulanu abhivruddhi gavinchukovachunu ani kudalu varu nirnayistu vacharu.
1: They also decided by controlling the senses they can accomplish any kinds of powers.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడాను ప్రచురిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పబ్లిసైజింగ్ టు మెయింటైన్ హెల్త్ యోగా ఇస్ నీడెడ్.
0: అయితే ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వంలో ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How is it possible to recognize the effect on the human life?
0: ఈ చక్కని పరిశోధన చేతనే ఒక నిర్ణయం కూడాను తేలింది.
1: Through these experiments it could be arrived.
0: 2 గంటలు మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసములని కూడాను నిర్ణయమైంది.
1: It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: మానవులకు నిద్ర అత్యవసరం.
1: నిద్ర deep is very necessary.
0: కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనం చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేకుండినా మానవుని యొక్క ఆరోగ్యము పూర్తిగా చెడిపోతుంది.
1: హీ కెన్ క్యారీ ఆన్ వితౌట్ ఫుడ్ బట్ వితౌట్ స్లీప్ హీ కెనాట్ క్యారీ ఆన్ బికాస్ హిస్ పాయిల్స్ ఇస్ హెల్త్.
0: కనుక ఈనాటి మానవుడు సహజమైన నిద్రను కూడా కోల్పోతున్నాడు.
1: సో మ్యాన్ టుడే ఈజ్ లూజింగ్ ద న్యాచురల్ స్లీప్.
0: కర్షకులు, కార్మికులు, ఈ యొక్క వ్యవసాయదారులు వీరందరూ కూడాను శ్రమించి అధికమైనటువంటి యొక్క దీనిని ఉత్పత్తి గావించుకుని వాళ్ళని రాత్రింపగలు కూడాను పనిచేస్తూ వచ్చారు.
1: ద ఫార్మర్స్, ద లేబర్, దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ హై ప్రొడక్షన్.
0: ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీర ఆరోగ్యంను కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, పెంచి ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు.
1: ఆల్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ మ్యాన్ లూజెస్ హెల్త్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కానీ తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
1: ఇన్ భారత్ ద ఫార్మర్స్ అండ్ లేబర్ వర్క్ వెరీ హార్డ్ బట్ దే ఆర్ నాట్ హెల్దీ.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
1: అమంగ్ ద ఫోర్ ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
1: Today the heart diseases and blood pressure are more and more.
0: ee manasika sambandhamainatundi vicharamu,
1: the mental worry,
0: sariyinatundi oxygen chikkalekapunda povatamu,
1: non availability pure oxygen,
0: daniki taginatundi yokka vatavaranam kodanu lekapovatamu,
1: the absence of good environment,
0: ee karanamulu chetane manavudu tana sharira aarogyamunu poorthiga dinadinamulaku nasimpa chesukuntunnadu.
1: Because of these reasons man suffers from ill health.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: To maintain his health, he wastes all his money.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కొను సరైన ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: As the money is short, he is not able to take good food.
0: ఈ విధముగా అనేక విధములుగైనటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: For these reasons, man loses his body health and mental peace.
0: కనుకనే ఈనాడు విదేశముల యందు
1: So today among foreigners,
0: యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరిగిపోతూ వచ్చింది.
1: The effects of these diseases are more and more.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: It is also inquired in a different way.
0: పాత మెక్సికో లోపల ఓల్డ్ మెక్సికో
1: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: Here in Mexico, many of them were kept in prison.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకులను పరిశీలన జరిపారు.
1: Doctors investigated the reason cause. Is it the food?
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: It is decided that the mental restlessness is the chief cause.
0: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
1: Right now they started yoga practice in that jail there in Mexico.
0: రెండు నెలల యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: In 2 months time they gained perfect health.
0: ఆరోగ్యాన్ని పొందటమే కాదు ఆనందాన్ని కూడా అనుభవిస్తూ వచ్చారు.
1: They were not only healthy, they were very happy.
0: వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: They developed keen interest on yoga.
0: ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా
1: as they were practicing yoga,
0: పూర్వం ఉండినటువంటి యొక్క ఈ డ్రగ్స్ కొన్ని మత్తు మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్ దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: సిగరెట్లు బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
0: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితములు పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్.
0: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశం.
1: ఇట్ ఈస్ భారత్ వేర్ యు ఫైండ్ పతంజలి.
0: కానీ దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
1: బట్ ద ఫారినర్స్ ఎంజాయ్.
0: దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
1: వాట్ ఈస్ ది రీజన్? భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.
0: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లానబుద్ధిగా పెంచి కృష్ణుడి యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
1: యశోద వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డివైన్ చైల్డ్ బికాస్ షీ హ్యాపెన్డ్ టు ద మదర్ అండ్ డిలైటెడ్ హర్సెల్ఫ్.
0: కానీ దేవకీ దేవి విచారపడుతూ వచ్చింది.
1: బట్ దేవకీ దేవి వాజ్ ఫీలింగ్ సో సాడ్.
0: ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి.
1: వన్ డే షీ సాట్ ఆన్ ఎ ట్రీ అండ్ వాజ్ వరీడ్.

0: ఆ పూతన పాలు తాగుతున్న సమయంలో నేను నిన్ను చూడలేకపోయానే.
1: When you were drinking the milk from Putana, I could not see you.
2: Enni thrallanu gattina pattani nee bojja muddadanaiti.
1: Bound by all ropes, I could not kiss your stomach.
2: Prasava vedana paduta na palivantu.
1: I only suffered the pangs of delivery.
2: నీదు ముచ్చట బడుట యశోదవంతు.
1: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.
2: బిడ్డడు

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లని ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, they had, this is their birthplace, but they are all developed
1: abroad. ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొని తెచ్చుకుంటున్నారు.
0: Bharatiyas go abroad, learn and come back.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యం అనే చెప్పవచ్చు.
0: This is the miserable state, plight of Bharatiyas.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమ శక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటున్నప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కానీ, లేక కాపాడుకున్నట్టు కానీ, అనుభవించుటకు కానీ తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరము చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ,
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై పతంజలి.
1: నశ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిదిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్,
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రమూ లక్ష్యం పెట్టడం లేదు.
0: But man today is not taking into account these two factors.
1: ఏది చిక్కితే అదంతా భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: బిచ్ఛాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. మనం ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు.
0: The food is for the maintenance of the body, not for your taste.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: The hunger is a disease.
1: అన్నము ఒక ఔషధం.
0: Food is the medicine.
1: దప్పి ఒక రోగము.
0: Thirst is disease.
1: నీరు ఒక ఔషధం.
0: Water is medicine.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mind.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంలోంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: టుడే వి రిలై ఆన్ ద టేస్ట్.
1: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ది మెటీరియల్.
1: కనుకని ఈనాడు విదేశీయులందరి కూడాను,
0: టుడే ఆల్ ఫారినర్స్,
1: ఈ విధమైనటువంటి నియమములను పాటిస్తూ,
0: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్,
1: కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: They are also reducing the quantity like salt, chili and so on.
1: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
0: For Bharatiyas, they like tamarind very much.
1: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తంలో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
0: Excessive use of tamarind spoils blood.
1: దీని వల్ల కొంత ఎలర్జీ కూడా బయలుదేరుతుంది.
0: Because of this we develop allergy.
1: ఈ ఎలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
0: Because of allergy the stomach would be upset.
1: కొంతమందికి ఈ చింతపండే సరి అయినటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలిష్ టామరెండ్.
1: కనుకని పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు.
0: వాళ్ళకి
1: చింతపండు అంటే ఏమో తెలియదు.
0: So foreigners don't make use of tamarind, they don't know.
1: Lime.
0: They make use of lime.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారంను ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: They are practicing eating this limited food.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి speaks of these two things, perfect health and perfect peace.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే,
0: as we are not able to practice that sacred yoga,
1: నరములంతా కూడాను బలహీనతై,
0: nerves become weak,
1: బ్లడ్ యొక్క సరఫరా కూడాను అతి వేగంగా ఉండటం చేత,
0: the blood circulation will be at a high rate,
1: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: Man will develop agitations more and more.
1: ఈ ఉద్రేకాలకు మూల కారణము,
0: the reason for the mental agitations,
1: మానవు యొక్క రక్తపు పోటే.
0: It is only the blood pressure that is responsible.
1: ఈ రక్తపు పోటుకు మూల కారణము,
0: the cause for blood pressure,
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈస్ రెస్ట్లెస్నెస్,
1: విశ్రాంతి లేకపోవటం కారణము.
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్,
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడాను దేశం లోపల ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ అజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడాను అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు అజిటేషన్.
1: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of
1: health. Yoga abhyasam cheta,
0: out of yogic practice,
1: manavuniki manasika sambandhamainatundi vishranti amitanga chikkutuntundali.
0: Man will have mental rest.
1: Deenini Germany lopala kudanu,
0: this in Germany,
1: Wilton aneetundi vaadu parishodhan chestu vachadu.
0: Wilton conducted many experiments.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతుల పైన పరిశోధన చేశాడు.
0: హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినములకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ హీ ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
1: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Because of observance of silence, they developed power latent.
1: Kevalam ye shaktulu abhivruddhi avutu vachayi.
0: What sort of powers developed?
1: Napaka shakti,
0: memory,
1: manasika sambandhamainatundi yokka utsahamu,
0: the encouragement, mental
1: buddhi kusalata, alaga napaka shakti,
0: memory.
1: Ee vidhamainatundi manushulakante ekkuvaga avi uttejapurvamainatundi utsahani pondutu vachayi.
0: The monkeys were more active than human beings.
1: దీనిని జర్మనీ లోపల మనుషుల పైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక విద్యార్థి,
0: ఎ స్టూడెంట్,
1: అన్ని పరీక్షలు ఎందు కూడాను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరము కూడాను విచారపడుతూ వచ్చాడు.
0: ఎ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
1: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
0: బట్ హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
0: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద టీచర్ హీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
1: 3 నెలల తర్వాత,
0: ఆఫ్టర్ 3 మంత్స్,
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఎగ్జామినేషన్
1: అప్పుడు ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: What kind of encouragement he had.
1: Amita marks techukunnadu.
0: He got very high marks.
1: Anaga gnapak shakti abhivruddhi avutundadi.
0: Meaning memory power increased.
1: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu vachundadi.
0: This yogic practice will prove the human
1: quality. Chinna chinna vishayamlo kudanu atani jagadalu vesetuvanti swabhavu.
0: He has got the quality to fight in silly matters.
1: Alanti vidyarthi పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికీ, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్, ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఏనాడు కూడాను అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
0: Never he said please in his words.
1: ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడాను ఎప్పుడు చెప్పి ఎరుగడు.
0: He never said excuse.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ in all obedience.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: This peculiar change was noticed by parents.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరాలు అతను.
0: The father of the student is aged 70 years.
1: యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: He too started yogic exercise.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: He had all the energy as though he's 50 years old.
1: యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you do yogic
1: exercise. తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: You should follow regulations also.
1: ఒకదాని ఒకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: When you observe discipline, you will have the proper result.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
0: The entire yogic exercise is based on discipline.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Yoga is not merely physical exercise.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
0: It is the one with inhalation.
1: ప్రాణాయామ ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
0: It has got dhyana, dharana, pratyahara. Pratyahara, important.
1: Kanuka ee yokka pratyahara anetundi pranayama anetundi atyavasaram.
0: Oxygen is very important.
1: Pranayama anaga
0: pranayama meant
1: gaalini teesukotamu, gaalini vidatamu.
0: Inhalation and exhalation.
1: Idi moodu vidhamulaitundi perlato jarugutu vachindi.
0: It goes by in three names.
1: Purakamu, rechakamu, kumbhakamu ani.
0: The three are Puraka, Rechaka and Kumbhaka.
1: Purakam anaga Purinchatamu, Galini Teesukotamu, Deenini Purinchukotamu.
0: Puraka meant filling, inhalation.
1: Tirigi Rechakam anaga Danini Vadalatamu.
0: Rechaka meant exhalation, leaving out.
1: Kumbhakam anaga Purinchinatuvanti Galini Stambimpa Chesukotamu.
0: Kumbhaka meant retaining, holding that breath.
1: Idi ee reetiga jaragali.
0: How should it happen?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ డూ దాట్ బై జస్ట్ రీడింగ్ ద బుక్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచర్. ఇట్స్ డేంజరస్.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని
0: కీపింగ్ క్లాక్ దేర్
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము తీసుకుంటున్నాము దాన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ షుడ్ ఆల్సో నోటీస్ క్లియర్లీ ది టైం యూ టేక్ ఫర్ ఇన్హలేషన్.
1: సేపు నీకు సాధ్యమైతే అంత సేపు చేసుకోవచ్చు, ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ లిమిట్.
1: అంటే ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చెయ్యాలి, నిలబెట్టుకోవాలి.
0: ద టైం టేకెన్ ఫర్ ఇన్హలేషన్ ఆల్సో షుడ్ బి ది సేమ్ ఫర్ రిటెన్షన్.
1: నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: ద టైం యూ టేక్ ఫర్ రిటెన్షన్ షుడ్ బి టేకెన్ ఫర్ ఎక్సలేషన్.
1: సమకాలంలో ఉంటుండాలి.
0: All these three should be equal.
1: చూడు తీసుకుంటున్నావు, ఈ విధంగా ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: ఈ విధంగా సమకాలంగా తీసుకున్నప్పుడు అని ఆయాస పడకూడదు.
0: When you do so, you should never gasp.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ.
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి, ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎక్సేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ పింగళ సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ పింగళ సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి
0: leaving it to the left side.
1: Sushumna nadino deenni bhadram cheskovali.
0: We retain it, hold it in sushumna.
1: Ivi kudunu samakalamlo untundali.
0: This should also should take equal time.
1: Indulo ye vidhamainatundi porapattu jariginappatikini
0: when there are any mistakes in the process
1: lungs debba tintundi.
0: Lungs will be spoiled.
1: Inte kaadu,
0: not only this,
1: brain kudunu kontha affect avutundi.
0: The brain also will be affected.
1: Kanuka idi chaala sukshmainatundi. Mari intlo manam abhyasam chestu vaste ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్ హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
1: అనేక మంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
0: సమ్ విల్ బి రన్నింగ్.
1: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా దేకినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ డాగ్స్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్.
1: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
0: In spite of all running, the breath should be same.
1: ఇది ఒక్క యోగాభ్యాసం చేతనే లభ్యమవుతుంది.
0: This is possible only through yogic exercise.
1: ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల చాలా మంది రాత్రింపగలు అవస్థ పడుతుంటారు.
0: Today there are workers in factories and industries working day and night.
1: ఇక్కడ పని కూడాను వెళ్తుంటారు వాళ్ళు.
0: Later also they go.
1: ఎందుకోసం పోతుంటారు?
0: Why do they go?
1: పాపము సంసారం లోపల ఖర్చులు అధికం కావటం చేత, ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: As the expenses are very high to maintain the family, they do additional job.
1: అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు పాపం, అట్టనే పడిపోతాడు.
0: Because of tiresomeness, they don't eat food, they just lie down.
1: పడి నిద్రిస్తున్నాడంటే నిద్ర రావటం లేదు.
0: Though he lies down, he doesn't go to sleep.
1: ఈ నిద్ర రాకపోవటం చేత
0: because of sleeplessness
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: Then he consumes intoxicants.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడాను పాడైపోతుండాలి.
0: Therefore the natural sleep is also lost.
1: కనుక దీనికి ఈనాడు సరైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: The correct solution for this is yogic exercise.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: You should not receive it from everybody.
1: ఈనాడు విదేశంలో కూడాను,
0: today even in foreign countries,
1: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: They teach there the same physical exercises.
1: ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోన కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: In foreign countries, in every house there will be a board.
1: సరైన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: That's not proper yoga, that is roga disease.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: The true yoga, we should take the Patanjali principle as standard.
1: ఈ యోగము,
0: this yoga,
1: కేవలము ఒక సాంఖ్యముతోన,
0: either with సాంఖ్య
1: వైశేషికముతోన,
0: or వైశేషిక
1: న్యాయముతోన కూడి ఉండాలి.
0: It should be in combination with న్యాయా, వైశేషిక or సాంఖ్య.
1: న్యాయము,
0: న్యాయ
1: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభకరేచక పూరకములు.
0: యు షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
1: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు.
0: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యూ నీడ్ ద సాల్ట్, దే ఆర్ బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్.
1: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
0: యు షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యూ టేక్.
1: ఎట్టి వంటకు ఎట్టి మంటనో అంతవరకే ఉంటుండాలి.
0: యు షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
1: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
0: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
1: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇది అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
0: After the boiling state of the rice, you should be
1: to
0: the plate.
1: యొక్క శాస్త్రము.
0: This is the science of cooking.
1: కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడా ఒక శాస్త్రం ఉంటుండాలి.
0: Similarly, this
1: అదే న్యాయాన్ని పాటించాలి.
0: So for breathing exercise, you should observe న్యాయం.
1: తర్వాత వైశేషిక.
0: Next వైశేషిక.
1: వైశేషికమనగా అణుపదార్థం యొక్క విభాగము.
0: వైశేషిక meant the separation of
1: atoms. అణువుకు మరి ఒక అణువుకు ఎంత భేదం ఉంటుంది?
0: What kind of difference is there between atom and atom?
1: ప్రపంచమంతా కూడా అణుమయమైనటువంటి స్వరూపమే కదా.
0: The entire world is full of atoms.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: It's only in the microcosm that the macrocosm.
1: అణువులో రెండు కూడాను అణు ప్రయోగమే.
0: The micro and the macro are based on atom.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి?
0: How the atom should be present in what quantity?
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: Chinna udaharanamu.
0: A small example.
1: Oka pedda bhavi untundadi, leka kolanu untundadi.
0: Here there is a big well or a lake.
1: Aa kolanlo oka rayi manam visiramu.
0: Suppose you felt stone into the lake.
1: Akkada oka chinna ala prarambhamaindi.
0: There starts a wave.
1: Aa ala enta varaku potundadi?
0: To what extent does the wave go?
1: Antavarku maatrame neeku alalu kanti kanipistuntayi.
0: You see the wave spreading to some extent.
1: Kaani ee waves enta varaku ee kolanu undo anta varaku potuntadi.
0: But the waves spread to the extent the lake is.
1: Kanipinchadu kaani ala maatramu kolananta kudanu praakutuntadi.
0: You don't see, but yet the wave spreads toward the lake.
1: Adi vidhamgani nee manasa sarovaram lopala.
0: Therefore similarly the lake, the mind,
1: talampu aneetunte rai visirinappudu,
0: when you felt the stone of thought,
1: adi manchi talampu kavachu chedi talampu kavachu,
0: that thought may be good or bad,
1: adi anta matram tone agadu.
0: It doesn't stop there.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడాను ప్రాకిపోతుంది.
0: The mental waves would spread into your hands, the legs, eyes and ears.
1: తరం పేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing through the ears.
1: మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter
1: మానసిక సరోవరము,
0: this is the lake of the mind.
1: సరోవరం లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stone.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings, the waves emanate.
1: ఈ తరంగములు దేహంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నడిచినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్పుతున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: టుడే వెన్ యూ సే ఐ సీ బ్యాడ్, ఐ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, ఐ డూ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ బై పతంజలి యోగ.
1: ఈ మంచి చెడ్డలు అన్నీ కూడా చిత్తం పైన ఆధారపడి ఉంటున్నాయి.
0: The good and bad are based on your heart.
1: బయట మనిషి ఎవరు కారణం కాదు.
0: No man outside is responsible.
1: మంచికి కాని చెడ్డకి కాని నీ తలంపులే దీనికి మూల కారణము.
0: For good or bad, your thoughts are responsible.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహు అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్, ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పములపైన దీనిని ప్రసరింపచేసుకోవాలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యు షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్. కానీ
1: ఈ యోగమునంతా కూడాను యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియంద్రియములు అరికట్టుకోవటము.
0: Yama, the first one, is control over external and inner senses.
1: Inte kaadu parigrahamu teeskovatam kodanu manchi din daggarne teeskovali.
0: The next one is parigraha, you should receive good.
1: Ilanti vanta kodanu konni rakamainatu nibandhanato koodi untuntadi.
0: All such regulations are there.
1: కనుక యోగమంతా కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నార్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కి చూపించినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు డు, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్.
1: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా, సర్వత పాడి పాదం తస్తర తోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టములు నీ కండ్లకు కనిపించలేదా అని నువ్వేమైనా ప్రార్థిస్తే, అలాంటి ప్రార్థన పురస్కరించుకుని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదం, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనలు నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి.
0: Those that pray, Swami, don't you see my difficulties? There they find the two eyes of the Lord.
1: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, నా కష్టముల పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకల్నే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: సర్వత పాదం తస్సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడా మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుక ఈ అంగములంతా కూడాను భగవద్ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ టు యాక్టివిటీ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: పతంజలి యోగ సూత్రం లోపల,
0: ఇన్ పతంజలి యోగ సూత్ర,
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు. ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్,
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హి విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి.
1: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ ఈజ్ నాట్ ఆఫరింగ్ ఐస్, హీ విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ టు ది లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ సేస్ ఐఎమ్ ఆఫరింగ్ మై ఐస్ బట్ హీ ఆఫర్స్ ఫ్లవర్.
1: శ్రోత్రం సమర్పయామి.
0: He says, I'm offering my ear.
1: నీ యొక్క మంచి శ్రవణము నేను వినాలి స్వామి, నీ యొక్క మాటను వినే నిమిత్తమై నాకు ఈ శ్రోత్రములు ఉంటున్నాయి అని ఆ శ్రోత్రాన్ని భగవత్ శ్రవణం లోపల అంకితం చేసుకోవాలి.
0: He should dedicate his listening by listening to sacred things and divine things.
1: ఇవ్వటం అంటే కోసి ఇవ్వటం కాదు,
0: నాట్ కటింగ్ ఆఫ్ ది ఇయర్.
1: ఆ యొక్క శ్రోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఎందే ప్రవేశపెట్టాలి.
0: వెన్ యూ ఆఫర్ ఐ ఇట్ మీన్స్ యూ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: అంగార్పితము అని చెప్తూ వచ్చారు, అంగార్పితము.
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ది లింబ్స్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాం, స్వామి ఏమి చెప్తున్నాడని కూడాను సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami says.
1: Swami ni chustunnare kaani ekkado chinta chestuntaru.
0: They see Swami but they will be thinking something else.
1: Migitha vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
0: But to listen to others matters they listen in that attention.
1: Vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ది సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగానుండరేలా ఓ చెవుల, మీరు వద్దికగానుండరేలా ఓ చెవుల.
0: ఓ ఇయర్స్ వై డోంట్ యూ కమ్ టుగెదర్, వై డోంట్ యూ లిసన్ టు ది లీలాస్ ఆఫ్ గాడ్.
1: శివ శివ శివ శివయన రాధా, మీ చింతలెల్లా బాపుకోనమన్న రాధా, మీ చింతలెల్లా బాపుకోనమన్న రాధా.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety?
1: Shiva metti jagam anta tirigeru, oh chittama meekenta siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukham bulakalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: పని మానేసి నిమాలు పలుమారు, మీరు కని కని చనియును తనివిలేదే.
0: యు సీ మెనీ సినిమాస్ యూస్లెస్లీ.
1: ఇక్కడ ఏమాత్రము కన్నులకు శ్రమనే ఉంటుండదు.
0: ది ఐస్ వోంట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా కనులారా కడు కష్టమట, ఓ కనులారా మీకు కష్టమా.
0: ఐస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టేర్ ఎట్ ద లార్డ్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
0: క్లోజింగ్ అవర్ ఐస్ వెన్ వి ఎంక్వైర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డన్ బై దెం. కంబు
1: వల మీరు పరు పరుగిడి వగిరించి తిరుగుదురే, మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే.
0: యు రన్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ లైకింగ్ దోస్ థింగ్స్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా పాదముల మీకు కష్టముల.
0: Oh feet, you find it difficult to stand for a moment in front of the Lord. Ee
1: padamulu bhagavantu yokka sthanilo undalante e maatramu nilavadu.
0: The feet don't like to stand in front of the Lord for a moment.
1: Oka bus stand lopala gantalu gantalu gantalu gantalu queue lopala nilchukoni untuntaru.
0: There at the bus stand he stands for hours and hours.
1: Cinema daggara kuda hours hours queue lo nilchukoni untuntaru.
0: There in cinema theater he stands there in the queue.
1: Kaani bhagavantuni devalayamiki vaste తక్షణమే లోపలి విడిచాలి, తక్షణమే దేవుని చూడాలి, తక్షణమే వెళ్లిపోవాలి.
0: బట్ వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెంపుల్ హీ షుడ్ బి లెట్ ఇన్ ఇమీడియట్లీ, హీ షుడ్ కమ్ అవుట్ ఇమీడియట్లీ.
1: సత్యమైన నిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుంటుంది.
0: హీఈస్ ఇన్ ఎ హరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
1: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
0: దట్ వీ హ్యావ్ ఆల్ ది
1: ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
0: బట్ నౌ వీ షుడ్ చేంజ్.
1: అదే యోగము.
0: దట్ ఈస్ కాల్డ్ యోగా.
1: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
0: Yoga meant to have steadiness in good things.
1: దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన కావాలి. అది డిస్క్రిమినేషన్ పవర్.
0: దట్ ఈస్ డిస్క్రిమినేషన్.
1: ఏది మంచి ఏది చెడ్డ,
0: వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే మంచిగా తోస్తుంది.
0: టు సమ్ ద వరల్డ్లీ లైఫ్ అపియర్స్ టు బి గుడ్.
1: ఎంతసేపు,
0: హౌ ఫార్,
1: తాత్కాలికం,
0: ఓన్లీ టెంపరీ.
1: దీనికి సంతోషము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్.
1: ఏమిటి దీని యొక్క అర్థము,
0: వాట్ ఈస్ ది మీనింగ్?
1: సమ్ తోషం, కొద్దిపాటైనటువంటి తోషమే, గిఫ్ట్ ఏది.
0: సంతోష హ్యాపీనెస్ ఫ్రాక్షనల్,
1: ఆకలి అవుతుండాలి.
0: యు ఆర్ హంగ్రీ,
1: క్యాంటీన్ కి వెళ్ళావు,
0: గో టు క్యాంటీన్,
1: రెండు చపాతీలు తిన్నావు,
0: యు ఈట్ టు చపాతీ,
1: ఆకలి తీరింది.
0: హంగర్ ఇస్ ఎ పీస్.
1: ఎంతసేపు,
0: హౌ ఫార్,
1: తిరిగి రెండు గంటలే,
0: ఓన్లీ టూ అవర్స్,
1: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
0: ఇన్ ద థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
1: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
0: దేర్ఫోర్ ద టెంపరరీ హ్యాపీనెస్ ఈజ్ సుఖ.
1: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
0: బట్
1: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
0: జస్ట్ ఎంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
1: ఆ బ్లిస్ అనేటువంటిది, ఆనందం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
0: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
0: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ ఏ రైట్.
0: హార్ట్ హ్యాస్ రైట్.
1: కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము.
0: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: మంచిది యోచించు.
0: థింక్ గుడ్.
1: యోచించిన దానిని మంచిగా తలంచు.
0: దట్ విచ్ యు థాట్ ఓవర్.
1: తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
0: దెన్ పుట్ ఇట్ ఇంటూ యాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది
1: హార్ట్, హెడ్ అండ్ ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
0: పతంజలి యోగా సే you should have control over the senses and unity among
1: unity,
0: the senses.
1: Unity, unity, unity.
0: There should be unity among senses.
1: Dani valle the proper study of mankind is man annadu.
0: So Swami says proper study of mankind is man.
1: Evati a mankind.
0: What is this mankind?
1: Hudayamu,
0: the heart,
1: vaaku,
0: word,
1: chetula pani,
0: an action,
1: moodinti yokka ekattvam,
0: the harmony.
1: Kanukane appude dini unity valane,
0: out of this unity
1: manaku purity labhyamavutundi.
0: We will develop purity.
1: Purity valane,
0: out of purity
1: divinity lo praveshistamo.
0: Then we can step into divinity.
1: Eppudu ee divinity lo manu praveshinchamo,
0: the moment we step into divinity
1: enmity dooram aipothundi.
0: You will be away from enmity.
1: Kalukani ee divinity ni andinchetvantide patanjali yoga sutramo.
0: Patanjali yoga sutra gives you this divinity.
1: Kanuka sadhyamainta varakunu yukulaina vidyarthi vidyarthinilu కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ యూత్, మెన్ అండ్ విమెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగర్ డిఫికల్టీస్ దే షుడ్ బి ఏబుల్ టు టాలరేట్.
1: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
0: ఇట్ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ హ్యాబిట్.
1: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, అన్ని కూడా అభ్యాసమే.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: పుట్టిన తక్షణమే ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా?
0: Right at the time of birth, we find any child running.
1: దుగ్గాడటము, తర్వాత కూర్చోటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచటం ప్రారంభమవుతుంది.
0: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్, వాకింగ్, ఫాలోయింగ్ దట్.
1: కనుకనే క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసంను అభివృద్ధి పరచుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ వి షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: This yoga is not mainly meant for rishis.
1: దేహమును ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.
1: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్ ది లీఫ్.
1: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీవ్.
1: అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ, నాట్ స్టడీ.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
0: యూ డు నాట్ నో
1: ఇన్ లెక్కలేదు.
0: దట్ యూ డోంట్ నీడ్.
1: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
0: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి.
1: అది ఏ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ప్రత్యక్షించుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ వి షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: దిస్ యోగా ఇస్ నాట్ మెయిన్లీ మెంట్ ఫర్
1: దేహమును ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్

0: ధారణ.
1: ధారణ అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ధారణ?
1: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
0: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
1: దీనిని ధారణగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
0: ధారణ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
1: రాత్రి నిద్రపైన పండుకునేవాడు.
0: నైట్ టైమ్ యూస్ టు స్లీప్ ఆన్ ద టెరెస్.
1: ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడు.
0: He used to watch single star.
1: Okke chukka rendo chukka kanipinchukodu.
0: Only one star, he didn't look at the another.
1: Adiye dharana okka vastu paina drushti nilipatame dhyanam. Dharana,
0: dharana meant single pointed attention.
1: Ee dharananu abhyasam chesin tarvata dhyanam chaala sulabhanga manaku vastundi.
0: When you develop this single pointed attention, you can proceed to meditation.
1: Kaabatti edaina oka deenni roopalu nu pettukoni,
0: keeping one form,
1: aa roopamlo kurulo edo oka point paina nee drushtini pettukoni danne chustu untundi.
0: You concentrate on one point, you start staring at it.
1: Adi dharana.
0: That is dharana.
1: Aa dharana kramakramena kudanu dhyananga roopondutundi.
0: Dharana gradually shapes into meditation.
1: Kanuka
0: so
1: idi chaala shramayainatundi sadhana kaadu.
0: Is not
1: chaala sulabhamainatundi sadhana.
0: Is not difficult process. Very easy.
1: Swami inta sulabhanga cheptunnadu maaku chaala kashtam anukuntaru.
0: You feel that Swami puts it very easy, but it's difficult.
1: Adi teeni samayamlo kashtam anipinchukuntundi.
0: You call it difficult because you do not know.
1: Oka gulabi rekhanaina kuda nalapatam konje kashtam avutundi.
0: It may be difficult.
1: Dharana cheyatam anta sulabham.
0: Dharana is so easy.
1: Ee uchvasa nishwasamulu kuda bigavettadam chaala sulabham.
0: The breathing exercise is very easy.
1: Meeru nammina namakapoyina,
0: believe it or not,
1: nenu ee sadhana eppudu cheyaledu.
0: Swami never did this sadhana.
1: Kaani
0: but
1: ఒక్క క్షణమైనా ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ ఒక విధమైనటువంటి ఇది కానీ అలసటని కానీ నాకు లేనే లేదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
1: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలే ఉంటున్నాయి.
0: The reason is all powers are latent in this body.
1: ఈ యోగ శక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
0: Everything is present here.
1: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
0: Body is just an instrument.
1: ఆ యోగ శక్తి చేతనే,
0: because of yogic power,
1: ఏదాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
0: If anything is cursed, it comes to a standstill.
1: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
0: If you say that feeling should not enter, it comes to
1: the heart. Ake kaadu evarikaina kuda ee vidhanga jaragadaniki avakasam untundali.
0: Not only to me, it's possible to everyone.
1: Kaaranam emaraga sarvulu yendu daivame.
0: The reason is God is in everyone.
1: Ee dehamulundu aa dehamulundu ee deham sarvadehamulundu untunnatundi aatma okkate.
0: In this body, that body, in all bodies, the self is same.
1: Meeru dehanni pratyekanga meeru bhedam pettukokandi.
0: You don't have differences in this body.
1: Annitiyendu untunnatundi aatma okkate. Ekaatma bhavanni penchukondi.
0: That self is one. Develop that idea.
1: Udrekalaku,
0: agitation,
1: kopalaku,
0: anger,
1: ahankaralaku,
0: ego,
1: asuyaku,
0: jealousy,
1: avakasam ivvakandi.
0: Now give scope to
1: adi vachana chi. Nenu pasivu kaadu, nenu manishini.
0: When they come, I am not animal, I am human being.
1: Ee anger, ego, jealousy ivanni kudunu kopataapa asuya dammamlanni kudunu pasivu yokka lakshanalu.
0: Anger, ego, jealousy, they are animal qualities.
1: Nenu pasivu kaadu,
0: I am not animal.
1: I am not animal. I am God. I am God. I am God.
0: I am not animal. I am God.
1: ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి. కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
0: If you take to such practice, we will have that peace.
1: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
0: This body is a temple of God.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. అందువల్లే చెప్పింది ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
0: Body is the temple of God.
1: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్
1: వే. మందిరము మందిరము అని అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
0: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
1: మనం ఇల్లు కట్టుకున్నాము,
0: యూ కన్స్ట్రక్ట్
1: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్,
0: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
1: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి మన ఫ్రెండ్స్ మన రిలేషన్స్ మన బంధువులు ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
0: యూ గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
1: డోర్స్ పెట్టుకున్నామని చెప్పి బజార్లో పోయేటువంటి గాడులు పందులు కుక్కలన్నింటి వదులుతాము మనము.
0: బికాస్ యూ గాట్ ది డోర్స్, యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్
1: టు ఎంటర్. ఉంటున్నాయి.
0: సో హియర్ ఆర్ డోర్స్.
1: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
0: We have got the senses, what for?
1: మన దీనికోసం మనం అనుభవించి కోసం పెట్టుకున్నాము.
0: ఇట్స్ ఫర్ అవర్ ఓన్ సెక్రెట్ ఎక్స్పీరియన్స్.
1: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నింటినీ మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతుంది.
0: బికాజ్ వి హావ్ గాట్ ది సెన్స్ ఆఫ్ ది డోర్స్ వి కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది స్ట్రీట్. వి షుడ్ డు దట్.
1: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి.

0: They should not enter into me, they should be driven out the dogs.
1: నీకు అవసరం ఏంటంటే ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
0: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత
0: అవుట్ ఆఫ్ డిస్క్రీషన్
1: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
0: హ్యూమన్ బీయింగ్ కెన్ బికమ్ సీక్రెట్ టు ఎనీ.
1: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
0: బికాస్ దేర్ స్కోప్ ఫర్ దిస్ సీక్రెట్నెస్.
1: అబ్బో మానవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గెట్ ఇస్ అపాయింటెడ్ హౌ కెన్ హౌ మ్యాన్
1: మానవుడు దేవుడు.
0: మ్యాన్ ఇస్ గాడ్.
1: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
0: ఇన్ ఆల్
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక ఈ మానసు దేహము మానవ దేహము దైవ స్వరూపమే.
0: ద హ్యూమన్ బాడీ ఈజ్ ద ఫామ్ ఆఫ్ గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
0: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
1: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ త్రీ డేస్ టైం.
1: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంకా 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
1: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
0: ట్రూలీ స్టూడెంట్స్ ఆర్ వెరీ లక్కీ.
1: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
0: యూ హ్యావ్
1: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
1: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
0: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
1: శ్రమలతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ రిక్వైర్
1: పైసా ఖర్చు లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
0: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్.
1: సులభమైనటువంటి మార్గములు.
0: ఇట్స్ ఈజీ పాత్.
1: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

నవనీత చోర గోపా వహె గురు వహె గురు వహె గురు జీ బోలో బోలో వహె గురు వహె గురు వహె గురు జీ బోలో సత్యనామ

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this audio clip, Swami tells us that there is only one God who is omnipresent, and we must recognize this truth. Filling oneself with love helps man to become a better person. Let's listen to Swami explaining this. This divine droplet is taken from the discourse delivered by Bhagavan on 19th November 1999 during the occasion of Ladies' Day.
2: Vishwamata Jagattu.
3: Whole world is the universal mother.
2: Pilale sarvulu kudanu.
3: So the children of the whole
2: Andaru
3: world.
2: Annatammulu akka chellendri.
3: Everybody is brother and sister.
2: Manalo ye matramu bedam ledu.
3: We should not have any differences.
2: Manlo vachetvanti gunamulu bedamulu kani.
3: We might have different qualities. But
2: kanukane enni vidhamulainappudini ekattvam sarvamu.
3: Everything is the oneness.
2: Nadilo jalam untundadi.
3: There is water in the river.
2: Samudramlo jalam untundadi.
3: There is water in the ocean.
2: Tank lo jalam untundadi.
3: There is water in the tank.
2: Paatralo jalam untundadi.
3: గుంటలో
2: జలం ఉంటుండాలి, సర్వత్రా జలం ఉంటుండాలి.
3: ఎవ్రీవేర్ దర్స్ వాటర్.
2: కానీ అన్ని జలముని యందు ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
3: బట్ ఇన్ ఆల్ ద వాటర్స్ ఓన్లీ వన్ సన్ యూ కెన్ సీ.
2: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
3: ద వాటర్స్ మే బి డిఫరెంట్ బట్ ద సన్ ఇస్ ద సేమ్.
2: ఒక సూర్యుడు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండటానికి వీలు కాదు.
3: Sun cannot be in so many forms everywhere.
2: Adhe reethi gani mee hrudayamandu unnatundi oka aa prema jalamlo ee oka daivattam anetundi pratibhishistuntadi.
3: So in the lake of love the form of God
2: is ever endu pratibhishina gani aa devudu ee devudu ee devudu aa devudu ani bhedaniki chote ivakoddu.
3: We should not show difference between this God and that God.
2: Ekam sat vipra bahudha vadanti.
3: There is only one, say the wise people.
2: Andari endu unnatundi daivattam okkade okkade okkade.
3: God who resides in everyone is only one.
2: Na bravishtamu na krishnudishtamu na శివుడు ఇష్టము, నాకు విష్ణు ఇష్టము, నాకు సాయిబాబు ఇష్టం, ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
3: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
2: There is only one God, he is omnipresent.
3: There's only one God and he is omnipresent.
2: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి.
3: We have got to recognize this truth.
2: ఏ నామాలు పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు.
3: You should not hate any name.
2: నీవు క్రిస్టియన్ గా ఉంటున్నావా, నీవు పక్కా క్రిస్టియన్ గా తయారుక.
3: If you're a Christian, become a true Christian.
2: నీవు హిందూ గా ఉన్నావా, హిందూ గా తయారుక.
3: If you're a Hindu, become a true Hindu.
2: నీవు ముస్లిం గా ఉన్నావా, ముస్లిం గా తయారుక.
3: If you're a Muslim, become a true Muslim.
2: కానీ పేరు చెప్పేది ఒకటి, ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
3: But if you say one name and you do something else, it's not correct at all.
2: కాడు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు.
3: Without love one can never be a Christian or a Sikh or a Hindu.
2: Kaadu hainda undu,
3: he cannot be a
2: Kaadu Muslim.
3: Without love man cannot be anything this or that.
2: Vaade rakshasundu vasudapaina,
3: one who doesn't feel this is a demon on earth.
2: Nijanga vaade rakshasudu,
3: the one who doesn't feel this love.
2: Prema nemanlo nimpukokunda nenu muslim anukunte vaadu rakshasude. Prema nemanlo nimpukokunda poi nenu hindu anukunte vaadu rakshasude. Prema nemanlo lekunda nenu christian anukunte vaadu rakshasude. Ee vidhanga premanu nimpukunnappudu andaru okate ayipothadu.
3: Without love if you call yourself a hindu or muslim or a christian,
2: prema lekunda poyinatundi vaadike nenu muslimu nenu christianundu nenu shishtamu nenu hinduvu ee nenu buddhudu ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
3: It is little minds which think that I am a Christian, I am this, I am that.
2: Okke premanu manam ekanga cheskovali.
3: We have got to inculcate only one love.
1: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs

0: ബ്യൂട്ടിഫുൾ. താങ്ക് യു വെരി മച്ച് ആനന്ദൻ അനിരുദ്ധ്.
1: താങ്ക് യു വിഷു. സലാം.
0: സലാം. Now that we have become familiar with the lyrics, the raga and the tala of this bhajan, let's move on to understanding what every line in this bhajan conveys. So we begin with the first line.
2: Kasturi tilakam narayanam.
0: Kasturi means musk. Tilakam means a sacred mark worn on the forehead. Narayana is a conjunction of two words, Nara and Ayana. Nara in Sanskrit means water. Ayana refers to a resting place. So Narayana means the one whose resting place is water or the ocean. In fact, Lord Narayana is most often depicted as the one reclining on the ocean of milk. But this is the superficial meaning of the name Narayana. Nara can be further interpreted as Na and Ra. Ra means to perish. Na means no. Nara means one which does not perish. And this refers to jivatmas or living entities or the individual souls. The soul never dies. So in this sense, Narayana means the one whose ayana or whose resting place is in all naras, in all living entities. What this means is Narayana is the one who abides in every being. He is the all-pervasive Lord. Antar bahishcha tat sarvam vyapya Narayana sthitaha. The Vedas declare that Narayana is present inside, outside, everywhere. The story of Prahlada, the great devotee of the Lord from our Indian epics, is familiar. Prahlada chanted Om Namo Narayanaya and he attained the Lord. While describing this episode from the Bhagavatam, Swami in a discourse on June 28, 1989, also explained the concept of how the Lord pervades everything and how he is to be experienced in everyone.
3: It is not possible to experience love by any other means. It can be experienced only through love. Bhagavatam is one which makes love join the love itself. Aite konta sandeham kalagavachu. You may get a doubt. Ee Bhagavatam nandu kevalam prema tattvam kalinatunte yokka aastikulu maatrame kaakunda divyatvanni విరోధపరచుకున్నటువంటి యొక్క నాస్తికులు కూడా ఉంటున్నారే. ది డౌట్ ఈస్ ఇన్ భాగవతం దేర్ ఆర్ నాట్ మీర్లీ డివోటీస్ హు హావ్ లవ్ ఫర్ గాడ్ బట్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ అపోజిట్ టు గాడ్ హు ఆర్ క్రిటిక్స్ ఆఫ్ గాడ్.
4: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు,
3: హిరణ్యకశిపు, హిరణ్యాకాలు, సహజ, దండవక్ర, శిశుపాలు ఇత్యాది కేవలం దుర్మార్గులు కూడాను ఈ భాగవతంలో ఉంటుండటం చేత కేవలం భక్తులకు భగవంతునికి మాత్రమే సన్నిధి సంబంధ బాంధవ్యం అని చెప్పడంలో ఏమాత్రమూ అర్థం లేదు కదా.
5: దేర్ డస్ నాట్ సీమ్ టు బి ఎనీ మీనింగ్ ఇన్ టెలింగ్ దట్ ది రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ ఓన్లీ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీస్ వెన్ దేర్ ఆర్ వికెట్ పీపుల్ లైక్ కంస, దంతవక్ర, హిరణ్యకశిపు, హిరణ్యాక్ష అండ్ దేర్ టైప్.
3: అయితే దీనికి ఒక చక్కని ఆదర్శం.
5: దేర్ ఈస్ ఎ ఫైన్ ఇల్లస్ట్రేషన్ హియర్.
3: ఎవరైనా మన ఇంటికి వచ్చి దాహం చేత నీరు అడిగినప్పుడు ఒక నీరు లేక మజ్జిగో లేక జ్యూసో ఏదో ఒకటి మనం అందించాలి.
5: వెన్ ఎనీ పర్సన్ కమ్స్ టు అవర్ హౌస్ అండ్ ఆస్క్స్ ఫర్ సమ్ వాటర్ సంథింగ్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ ఏదో వాటర్ బటర్ మిల్క్
3: ఇది అందించడానికి ఒక పాత్ర కావాలి.
5: ఫర్ గివింగ్ దిస్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎ వెసల్.
3: ఈ పాత్ర వెండి పాత్ర కావచ్చు లేక పిట్టాడి పాత్ర కావచ్చు లేక ప్లాస్టిక్ పాత్ర కావచ్చు.
5: It may be a silver vessel, a plastic vessel, or a brass vessel.
3: Aithe patra pradhanam kaadu.
5: But the container is not that important.
3: Patra pradhanam.
5: The content is very important.
3: Adhe vidhamugane, ee Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Shishupaludu, Dantavakrudu, ilanti veerandarikudunu, okoka patraga indulo nirupinchinaru.
5: All these people, like Hiranyaksha, Hiranyakashipu, Kamsa, Dantavakra, all these may be described
3: as పదార్థ తత్వాన్ని పరార్థంగా మార్చి యథార్థమైన స్వరూపాన్ని నిరూపించడమే.
5: ది ఎయిమ్ ఈస్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ టు దీస్ పీపుల్ దట్ ది కంటెంట్ ఈజ్ బేసికలీ డివైన్ ది మేకింగ్ దెమ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
3: దీనివల్ల ఒక చెడ్డకుడును భాగవతము అని చెప్పడానికి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
5: బై దిస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఈవెన్
3: మీ దృష్టి యందు వారు రాక్షసులు కావచ్చు.
5: ఇన్ యువర్ విజన్ దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డెమన్స్.
3: దైవ దృష్టి యందు భక్తులకు సహాయకారులుగా నిలచవచ్చును వారు.
5: ఇన్ గాడ్స్ విజన్ ఈవెన్ దీస్ పీపుల్ మే బి ఆఫ్ సమ్ యూజ్ అండ్ సపోర్ట్.
3: రాక్షసులను ఆదర్శంగా తీసుకునియే ఆత్మతత్వాన్ని భక్తులకు అందిస్తూ వచ్చాడు భగవంతుడు.
5: గాడ్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ టు ది డివోటీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డివోటీస్
3: ఎక్స్పీరియన్స్ బిట్వీన్ టూ పెయిన్స్ అని రెండు చెడ్డల మధ్య లోపలనే ఒక మంచి ఇమిడి ఉంటుంటుంది.
5: ప్లెజర్ ఇస్ ఆల్వేస్ ఫౌండ్ బిట్వీన్ టూ పెయిన్స్.
3: నిజముగా ఈ హిరణ్యాక్షుడు హిరణ్య కశిపులే లేకపోతే ప్రహ్లాదునికి నరసింహావతారం సాక్షాత్కరించడానికి అవకాశమే లేదు.
5: Without Hiranyakshu and Hiranyakashipu, Prahlada would not have got the experience of Narasimha appearing before him.
3: Ade vidhamugane ee vidhamainatti yokka virodha tattvame lekapothe ee vishwasamunaku balapadataniki veele undadu.
5: Faith will not get strengthened unless there is something to oppose it.
3: Parama bhaktudainatti Prahladunni తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అనేక విధులుగా హింసించినప్పటికీ కట్ట కనపటికి అతని భక్తి ప్రపత్తులు జగద్వ్యాప్తి కావడానికి ఈ కష్టములే కారణము, హిరణ్యకశిపుడే కారణము.
5: ఇన్ని హిరణ్యకశిపు ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్ప్రెడ్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ ప్రహ్లాద బికాస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గివెన్ బై హిరణ్యకశిపు ప్రహ్లాదాస్ డివోషన్ నెవర్ వేవర్.
3: పరమ భక్తునికి పరమ శాంతి సుఖములను అందించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క విరోధమైనటువంటి తత్వములను వ్యక్తులను సృష్టించి తద్వారా తన యొక్క ఆస్తికత్వాన్ని బలపరుస్తూ వచ్చాడు భగవంతుడు.
5: ఇన్ ఆర్డర్ టు గివ్ సుప్రీం పీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సుప్రీం డివినిటీ టు ద డివోటీస్ గాడ్ క్రియేట్స్ పీపుల్ హూ ఆర్ అపోజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ త్రూ దెమ్ సచ్ సీక్రెట్ అండ్ గ్రాండ్ ఎక్స్పీరియన్స్.
3: రాపిడి జరిగినప్పుడు అగ్ని ప్రవేశిస్తుంది.
5: ఓన్లీ వెన్
3: అనగా సాక్షాత్కరిస్తుంది.
5: ఓన్లీ వెన్ వన్ పీస్ ఆఫ్ వుడ్ ఈస్ రబ్డ్ అగైన్స్ట్ అనదర్ fire emanates from it.
3: ఇందులో అగ్ని అంతర్ముఖంగా ఉండినప్పటికీ ఇది సాక్షాత్కరించాలంటే కర్రకు కర్ర రాపిడి గెలగాల.
5: ది అన్మానిఫెస్ట్ ఫైర్ ఇన్ ది వుడ్ కెన్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ వెన్ వన్ ఇస్ రబ్డ్ అగైన్స్ట్ ది అదర్.
3: అయితే నేడు కొంచెము రేపు కొంచెము ఈ విధంగా కూడా రాపిడి జరిగినప్పుడు కర్ర ముక్కలైపోతుంది గాని అగ్ని ఆద్భవించదు.
5: If the rubbing is not intense, spread over a long period of time, the wood gets broken, but fire does not come out at all. It must be intense.
3: And ee raapidi nirviramamga jariginappude andulo oka agni udbhavistundi.
5: Only when this rubbing is done ceaselessly, then only the fire comes out of it.
3: Ade nirantaramu kudunu bhagavat naamam chetane manavattamu undinatvanti yokka gnanaagni anetundi pradhyalistundi.
5: The fire of wisdom in man can be made to manifest only when man goes on chanting the name of the Lord ceaselessly.
3: Bhaktulaku anandamunu sukamunu anubhavatini andinche nimittamai ilanti dushtulu pakkalo unde teerali.
5: In order to give the experience of the great divinity and joy and supreme peace to the devotees, there should be this kind of wicked people side by side.
3: Biddane penchi navvistu ఆడిస్తూ ఆనందాన్ని అందించాలంటే తల్లికి ప్రక్క లోపల ఇవి వంట బిస్కెట్లు, కొన్ని పెప్పర్మెంట్లు, కొన్ని ఆట వస్తువులు అన్ని పెట్టాలి అక్కడ.
5: ఇవి వాంట్ మేక్ ద చైల్డ్ లవ్ అండ్ ఎంజాయ్ ది మదర్ షుడ్ హ్యావ్ అలాంగ్ విత్ హర్ ఎ ఫ్యూ బిస్కెట్స్ పెప్పర్మెంట్స్ అండ్ వేరియస్ అదర్ ఈటబుల్స్.
3: ఈ ఆట వస్తువులు ఎందుకోసం పెట్టాలి?
5: వై షుడ్ దేర్ బి దీస్ టాయ్స్?
3: బిడ్డ యొక్క ఆనంద నిమిత్తమై ఈ వస్తువులు పెట్టాలి.
5: ఫర్ ది జాయ్ ఆఫ్ ది చైల్డ్ దీస్ టాయ్స్ మస్ట్ బి కెప్ట్.
3: తల్లికి ఆ వస్తువులతో ఏమి ప్రయోజనం లేదు.
5: మదర్ డస్ నాట్ నీడ్ ఆల్ దోస్ థింగ్స్ అట్ ఆల్.
3: అయితే బిడ్డ ఏడిస్తే తల్లి సహించలేదు.
5: మదర్ విల్ నాట్ బి ఏబుల్ టు బేర్ వెన్ ది చైల్డ్ స్టార్ట్స్
3: క్రైయింగ్. బిడ్డ ఆనందపరిచే నిమిత్తమై తల్లికి అవసరం కానటువంటి వస్తువులైనా కూడా అతనికి అందించి ఆ బిడ్డను ఆనందపరుస్తుంది.
5: ఇన్ ఆర్డర్ టు గివ్ జాయ్ అండ్ డిలైట్ టు ద చైల్డ్ she mother keeps certain things which she does not need for herself but only for the sake of the child.
3: Ade vidhamga bhaktunni ananda parchalanukunnappudu
5: for delighting the devotee
3: atanilo aavirbhavinchinatundi oka divyatvanni prakatimpa cheyatalchinappudu
5: in order to give expression to the divinity which is inherent in God
3: అతనికి ఈ జగత్ రూపమైనటువంటి కొన్ని విరోధమైనటువంటి ఒక దీనికి పనికిమాలినమైన కూడా అతనికి చుట్టూ పెట్టి తద్వారా దీనిని బయటకు లాగాలి.
5: He keeps around him certain things which may not be so very useful or so very important. But through them, these things manifest. These things are made to express themselves. One small example.
6: చెరకులో పిట్టి లేకపోతే రసం అందులో నిలవలేదు.
5: ది షుగర్ కేన్ కెనాట్ కంటెయిన్ ది షుగర్ జ్యూస్ వితౌట్ దట్ ఫైబర్.
6: అయితే మనం తీసుకోవాల్సినటువంటి రసము వదలవలసింది పిప్పి.
5: బట్ వాట్ యూ షుడ్ టేక్ ఈజ్ జ్యూస్, బట్ వాట్ యూ షుడ్ రిజెక్ట్ ఈజ్ ద ఫైబర్.
6: అయితే ఈ రసం పిప్పితో కూడా కూడి ఉంటుండాలి.
5: బట్ దిస్ జ్యూస్ ఈజ్ ఇంటర్మిక్స్డ్ విత్ ది ఫైబర్.
6: మనకు అక్కర్లేదు,
5: వీ డు నాట్ నీడ్.
6: అయితే ఆ పిప్పి ద్వారానే ఈ రసం పొందాలి.
5: బట్ వీ కెన్ గెట్ జ్యూస్ ఓన్లీ త్రూ దిస్ ఫైబర్.
6: అదే విధంగానే విరుద్ధమైనటువంటి మార్గముల ద్వారానే సయుద్ధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం అందుకోవడానికి ప్రయత్నించాలి.
5: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ ఓన్లీ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ విచ్ కమ్ ఇన్ ద వే.
6: ఏ చిన్న విషయంలో కూడాను కొన్ని రకములైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి యొక్క మార్గములు అనుసరించినప్పుడే ఆ యథార్థమైనటువంటి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది.
5: వీ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ వేర్ ఓన్లీ వెన్ వీ కెన్ ఫేస్ ఇట్ థింగ్స్ విచ్ ఆర్ అపోజిట్ టు ఇట్.
6: ఒక శరీరం కసరత్ చేయాలనుకున్నప్పటికి ఈ శరీరం మంచి పుష్టి సంతృప్తి కలగాలంటే అనేక విధములుగా కూడా ఇన్ని శ్రమ పెట్టాలి.
5: ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెంగ్తన్ అండ్ మేక్ దిస్ ఫిజికల్ బాడీ ఏ స్ట్రాంగ్ వన్, యూ హ్యావ్ టు టేక్ ఎక్సర్సైజ్.
6: అడుగా చెరకు పెట్టినా బెల్లంబు.
5: ఇఫ్ యూ ఆస్క్ ది షుగర్ కేన్ టు గివ్ యూ షుగర్, వుడ్ ఇట్ గివ్ యూ దాట్?
6: పిప్పి కొట్టి రసం పీల్చకున్నా.
5: అన్లెస్ యూ క్రష్ ది ఫైబర్ అండ్
6: జాతివర్జ్యమైన స్థాన పెట్టవలే.
5: Even if it is a good diamond, it has to be cut properly.
6: ఈ సాన పెట్టకపోతే ఈ డైమండ్ కూడా విలువ రాదు.
5: Diamond does not get its value unless it is cut properly.
6: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి దైవత్వం సర్వలు ఎందు ఉండినప్పటికి,
5: although divinity is present in every being,
6: ఒక్కొక్క వ్యక్తి ఎందు బహిర్ముఖంగా గోచరిస్తుంది.
5: Divinity can be seen outwardly itself in some people.
6: ఈ బహిర్ముఖంగా గోచరించడానికి కారణం ఏమిటి?
5: What is the reason for that kind of
6: bhakti? భావము భగవంతునికి ప్రేమ రెండింటి యొక్క సమ్మిళితమైన సంబంధమే ఈ వ్యక్తిత్వం కావడానికి కారణం.
5: That is possible when the devotee expresses his love which meets with the grace of God and which alone make this devotee express that divinity.
6: ప్రహ్లాదునకు నరసింహుడు ప్రత్యక్షం కావడానికి ఎవరు కారణము? ప్రహ్లాదుడా లేక హిరణ్యకశిపుడా?
5: Who is responsible for Prahlada's experiencing the descent of the avatar of Narasimha?
6: Iruvuru karaname.
5: Prahlada was responsible and also Hiranyakashipu in a way.
6: Hiranyakashipu endunnatundi sandehamunaku Prahlada unnatundi okka vishwasamunaku akkada rendintiki sthana jarigindi.
5: The doubts of Hiranyakashipu and the faith of Prahlada, when they came together,
6: devudu ekkada unnadu ani Hiranyakashipu prashninchadu.
5: Hiranyakashipu asked, where is God?
6: ఇందుగలడు అందులేదు, సందేహం వలదు అని ప్రహ్లాదు జవాబు చెప్పాడు.
5: ప్రహ్లాద రిప్లై, డూ నాట్ డౌట్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్
6: ఈ స్తంభంలో ఉన్నాడా?
5: దట్ బి సో, ఈ గాడ్ ప్రజెంట్ ఇస్
6: ఉన్నాడు అని చెప్పాడు
5: ప్రహ్లాద.
6: అప్పుడు స్తంభాన్ని కొట్టాడు.
5: దెన్ హీ కిక్ రిపే దిస్.
6: అప్పుడే నరసింహుని ప్రత్యక్షమయ్యాడు.
5: ఫ్రమ్ అవుట్ ఆఫ్ దాట్ నరసింహ అపియర్డ్.
6: కనుక ఈ ఇరువురు యొక్క రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమైనటువంటి యొక్క భేదములే దీనికి మూల కారణమైంది.
5: ఇట్ ఈస్ దీస్ అపోజింగ్ యాటిట్యూడ్స్ విచ్ హావ్ కమ్ టుగెదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిసెంట్ ఆఫ్ నరసింహ.
6: అయితే అతని ఎందు ఆ రూపంలో ఇతని ఎందు ఈ రూపంలో ఉంటున్నాడు భగవంతుడు.
5: గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిరణ్యకశిపు ఇన్ దట్ పర్టికులర్ ఫారం, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డౌట్ అండ్ ఇన్ ప్రహ్లాద్.
6: అనేది తానే అనిపించుకునేది తానే.
5: ఇట్ ఈస్ గాడ్ who criticizes and it is God who accepts that criticism.
6: Varninchedi tane, dushinchedi tane.
5: Praise and criticism are both given by God himself.
6: Andukunedi tane, andinchedi tane.
5: The one who gives is God, the one who receives is also God.
6: ఈ ఏకత్వం అనేటువంటి తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే సర్వం విష్ణుమయం జగత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
5: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ది అండర్ కరెంట్ ఆఫ్ దిస్ యూనిఫైయింగ్ ప్రిన్సిపల్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ గాడ్ పర్వేడ్స్ ది ఎంటైర్ యూనివర్స్.
0: So that is how, if we change the way we look at things, the things we look at also change. If we look at everything as God's handiwork, then we will see God in every work. That is how we can experience the omnipresence of God, the Narayana principle of the Lord. And talking about this Kasturi Tilakam, the musk mark on Lord Narayana's forehead, Bhagwan said it signifies wisdom or jnana. So in this line we adore the all-pervasive Lord on whose head is wisdom shining, who denotes supreme wisdom and who is there in every speck of this universe. Let's move on to the second line.
2: Kamalanayanam Narayanam.
0: Kamala means lotus. Nayanam is eye. The Lord is described as a lotus-eyed one. At times we describe him as the one with the lotus feet and so on, because the lotus, though born in water, is not affected by the water or the dirt around it. The Lord too, when he takes an avatar, when he is in a human form, he comes on this earth, but he is actually beyond this earth. And that is why we describe the Lord as Kamala Nayanam Narayanam. Let's move on to the third line.
2: Kasturi Tilakam Narayanam.
0: This is a repeat of the first line, so we move on to the fourth line.
2: Guruvayur Puranarayanam.
0: Guruvayur Pura comes from Guruvayur and Pura. Pura means place. Guruvayur is a town in Kerala, a state in south of India, and it has a very famous Krishna temple where Lord Guruvayurappa is the presiding deity. Lord Krishna is worshipped there in his infant form. Even though the deity here is a four-handed Vishnu, it is believed that Lord Krishna, as an infant, gave his vision to Vasudeva and Devaki, his parents, as his full manifestation with four hands and Shankha, Chakra, Gada and Padma. And he gave them this vision immediately after his birth to confirm their faith in divinity. The legend has it that as it was Guru and Vayu, Guru is the teacher, the preceptor of the Devas, the angels, and Vayu is the wind god. The story goes that it is Guru and Vayu who consecrated the idol of Lord Vishnu in Kerala, and that is why the place came to be known as Guruvayur, and the idol came to be worshipped as Guruvayurappan. Appan means father or the Lord in Malayalam language, the tongue in Kerala. So the Lord is in fact our Guru, our Master. He is the supreme preceptor. And the Lord is Vayu. He is like the wind. He is all pervasive. And He is our Father. He is our Appan. Therefore, Guru Vayur Appan refers to the omnipresent teacher. We call out to the one who installed himself as the lovely deity in Guru Vayur Appan, and who is all pervasive, and who is our Father. Let's move on to the fifth line.
2: Kali Yuga Avatara Narayanam.
0: Kali Yuga refers to the present age. The same Lord Narayana appeared in the current age as Sai Narayana. In 1957, Bhagwan had visited Rishikesh in North India along with a group of devotees. He went to the famed Vasishta Guha or the Vasishta cave. While returning from the cave, Bhagwan, within quotes, left his body for a short while. And when asked later, Swami explained that he had gone to save a great yogi. Now this aroused the curiosity of everyone around him, and they gathered closer to hear further details. Swami brushed aside their questions, but just said a person named Subramanyam in the group would be able to give more details. So everyone went in search of Subramanyam, and they brought him to Swami's presence. Bhagwan then asked him what he had seen that evening while at the Vasishta Guha. Mr. Subramanyam then begged pardon for not informing Swami immediately about what he had seen that evening, because he had seen a corpse floating down the holy river Ganges. But thinking that this is an evil omen, he had refrained from mentioning it in the holy atmosphere of Swami's presence in the cave. When Bhagwan heard this, he laughed and said that it was not a corpse at all. Even though the yogi who was floating down the flood was so dead to all external occurrences that he didn't even understand his plight. He didn't even know that he was being actually swept down by the torrent of water. It seems that he was seated on a rock by the side of the river, lost in meditation, and the water current was fast eating into the mud underneath the rock, and the rock eventually tilted over and threw him into the flood. Bhagwan said that it was all like a dream for the yogi. Later, when he found out that he was actually being carried away by the Ganga, then he began to pray to the Lord. And Bhagwan said that it was at this point that, hearing his call, Swami slowly led the floating yogi to the bank of the river, a few miles above Shivananda Nagar, where there was a homestead available to give him comfort and warmth. Later, a devotee who was in the group recalled that during the trance, Bhagwan had his palms one over the other, as if enclosing something. Professor Kasturi writes about this in Satyam Shivam Sundaram, first part, and says it was to protect the sannyasi's heart that Baba had kept his palms closed. The sadhu was saved after a 30-mile float. And Professor Kasturi writes, if this is not Sister Rakshana, if this is not preservation of the good, what else it is? The person did not even be a devotee of Bhagwan Baba. All he has to do is cry out to the Lord in any form that he likes. All names and all forms are his. And he is the one who is always ready to answer the cry of anyone in distress. He is the one who came in the present age of Kali, the all-pervasive one, to give us protection at all times and to take us to our real ultimate shore. So in this line we adore the omnipresent, omnipotent and omniscient Lord, Sri Satya Sai Narayana. We move on to the last line.

గుణములివి నాలుగు పునాది గోడలప్ప, ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ.

0: that he enchants you with, that he plays with you. There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavani Sariram Nandu. Marumulana. దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
0: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
1: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
0: In the sky of man's heart, you have the reflection of God to be found within you.
1: Yenda needalu janta pachulu.
0: Like you have the light and shadow which go together, the twin birds.
1: Yenda valane neeru needa erpadutunnadi.
0: Because of sunlight, you have shadow.
1: Needa yendu kudanu kaanti unnadi.
0: But within the shadow, you could find light.
1: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతని.
0: The reason for this is there is light by the side of shadow.
1: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
0: This light and shadow are inseparably linked.
1: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
0: In the same manner, jiva and brahma are inseparably linked together.
1: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుండాలి.
0: Even in this jeevi, there is this godliness which is shadowing him.
1: Ilanti divyattamunu prati vyakti kudanu gurtinchadam atyavasaram.
0: It is necessary for every person to understand this truth, this divine truth.
1: Aite needalu anekamu.
0: But then there are shadows of different descriptions.
1: Enda okkate.
0: But the light as such is one.
1: అనేకత్వమైనటువంటి జీవరాశులు యందు ఏకత్వమైనటువంటి దివ్యత్వం అనేటువంటిది సాక్షిభూతమై ఆత్మస్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ద మెనీ ఫార్మ్స్ దట్ యు హావ్ అరౌండ్ యూ దేర్ ఇస్ వన్ ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ ఎ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆత్మ నిత్యము.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: అదే సత్యము.
0: దట్ ఈస్ ట్రూత్.
1: నిత్య సత్య సంధూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని.
0: దిస్ ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ ఇన్ ట్రూత్ ప్రాపర్.
1: చర్మ అస్థి స్వరూపము కప్పపడటం చేత ఈ ఆవరణమునందే ఆనందమున్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: బికాస్ దీస్ ఆర్ కవర్డ్ బై దీస్ టూ చర్మ అండ్ అస్థి మ్యాన్ టెన్స్ టు ఫర్గెట్ హిస్ ఓన్ నేచర్.
1: ఆవరణమును అధిగమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The primary duty of a jiva is to try and secure for himself this bliss that is there for him to tap and make it his own.
1: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
0: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
1: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ రుత్రాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
0: మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ రియాలిటీ దిస్ ట్రూత్ ప్రాపర్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ హీ హాస్ టు సెక్యూర్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ గోయింగ్ అబౌట్ హిస్ టాస్క్.
1: సాధన అనగా ఆశించిన వస్తువును అందుకునే నిమిత్తమై పదే పదే ఆచరించేటువంటి కర్మలే సాధనలు.
0: వాట్ ఈస్ సాధన? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
1: Atmanu sannihitattvam gavinchukoneetvanti de sadhana.
0: Sadhana therefore is a process wherein this atma tattva, the nature of the atma, is realized by you.
1: Jeevuni yendu divyattvamainatvanti atma tattvamu prakashinchutunnanaatvanti satyanni ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ జీవి దిస్ ఆత్మ ఇస్ దేర్ ఇన్ అన్ ఎఫల్జెంట్ ఫార్మ్.
1: దేహమునకు మార్పు. దేహమునకు మార్పు.
0: ద బాడీ టెన్స్ టు చేంజ్.
1: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
0: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
1: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
0: Such an Atma which is lasting, permanent and eternal, you want to try to seek it in the world outside you.
1: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ యందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
1: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతములను ఆచరిస్తూ ఉన్నారు.
0: In order to secure this Atma, many perform yajnas and yagas.
1: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
0: They also perform penance, they also do japa and other forms of worship.
1: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
0: But then they are not able to secure this Atma.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: సత్య ధర్మములు లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటి గారు నిరూపిస్తూ వస్తుంది.
0: Because without this సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
1: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
0: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
1: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
0: Man has to look within himself to tap these resources of his inner joy and happiness in the form of the Atma. Instead, he looks to the outside world to try and secure in this fleeting world what is which is permanent.
1: Deham oka rasam vantidi.
0: The body is like a chariot.
1: Deenilo saradi buddhi.
0: And the charioteer is
1: buddhi,
0: the intellect.
1: Indulo gurramule indulo undinatvanti indriyamulu.
0: And the horses are these sense organs.
1: Anaga shabda sparsha roopa rasagandhadulu.
0: There is these five senses of
1: touch. Ivi nirantaramu kodano vishayam vaipane maralustu untunnai.
0: These five try and turn you towards a material existence.
1: Vishayam vaipane parigettutu untai.
0: They keep running after this material world.
1: Ee gurramulu patti inatvantide ee paggame oka manasu.
0: And it is the mind which is the reins which checks the run of these horses.
1: Buddhi sthirathame lekundina ఈ గుర్రములు విషయం పరిగెత్తి సారథికి కూడా ప్రమాదం కలిగిస్తుంటాయి.
0: ఇఫ్ ద ఇంటలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
1: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: సో ఆర్ ఇంటలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్, సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
1: దీనికి సాధన ఏమిటి?
0: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
1: ఇంద్రియములలో ప్రధానమైనటువంటి వాక్కు.
0: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
0: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్.
1: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
0: అండ్ ఆఫ్ ఈటింగ్, దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
1: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
0: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వుడ్ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
1: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
0: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
1: ee vaakkunu baita prapancha vishayamulendu e maatram kodanu pravesimpa cheyaka antarmukhamainatundi divyattamainatundi daivattvam lopala deenini kontha varakunu pravesha pettadaniki poonukovali.
0: This word should not be turned to the outside world, rather it should be turned within, so that that which is within you, this atma tattva, will be known to you.
1: Ashuddhamainatundi vishayalayendu
0: like trying to indulge
1: paralanu badinchetundi matalu endu,
0: in impure words or deeds and hurting
1: others, paralanu kashtapettetundi charyalu endu,
0: or making others come to grief,
1: ee vaakkunu e maatram kodanu pravesha pettara.
0: You should not use the word for such purposes.
1: Vaakkunandu madhuryamu,
0: in your word there should be sweetness,
1: shantamu
0: and an element of peace.
1: Ee paratattvam kodanu indulo nimittamai untundali.
0: And the reality proper should be communicated in your words also.
1: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
0: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్, బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
0: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
0: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
0: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
1: మనసును అదుపులో తెచ్చుకొని ఈ విషయవాసన ఎందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా నువ్వు గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్, షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ థాట్స్, రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటలెక్ట్.
1: వాక్కు మనసులో, మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
0: ద వర్డ్ విత్ ద మైండ్ విత్ ద ఇంటలెక్ట్, దట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
1: క్రమక్రమేణా బుద్ధికి కూడా నువ్వు బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
0: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
1: కనుక వాక్కు మనస్సులో, మనస్సు బుద్ధిలో, బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
0: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
1: Atma anantam.
0: Atma is limitless, boundless.
1: Satyamunu nirupinchetvantide Atma.
0: Atma is that which establishes the truth.
1: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్.
1: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
0: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
1: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
0: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
0: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్, యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Therefore man should strive to experience the coming togetherness of his word, jnana and atma.
1: దేవుడు ఎక్కడ ఉండున్నాడని మనం దేవలాడనక్కర్లేదు.
0: We need not go around asking where is God.
1: దేవుడు నీవే.
0: You verily are God.
1: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
0: Your heart is the temple of God.
1: ఇతను సర్వాంతర్యామి.
0: He is omnipresent.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
0: He is present in all beings.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: And he is present all around you.
1: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
0: Try to have conviction in this truth.
1: దేవుడనగ వేరు దేశమందున లేడు.
0: God is not one who could be found elsewhere.
1: దేవుడనగా తన దేహమంది.
0: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశము లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
1: తాను చేయు పనులు తగిలియుండు.
0: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
1: కనుక మన పనులు ఎందే పాపపుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
0: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
1: మంచి మనసుతో
0: విత్ ఎ గుడ్ మైండ్
1: మంచి మంచి కర్మలు చేసి
0: డూ గుడ్ థింగ్స్
1: మంచిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్ గుడ్
1: మాధవుణ్ణి చెందాలి.
0: Reach out to God.
1: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటైన్ విత్ ఇన్ మ్యాన్.
1: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్యశక్తి ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్, ఇట్స్ లేటెంట్.
1: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
1: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
0: ఇట్ ఈస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
1: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
0: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
0: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు
0: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగైన్స్ ద మ్యాచ్,
1: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
0: ద ఫైర్ విథిన్ ఈస్ షోన్ అవుట్.
1: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైన కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
0: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
0: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
1: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
0: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
0: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
1: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
0: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
1: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఈస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
1: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
0: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
1: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
1: ఎవరిని కూడా నువ్వు మనం ద్వేషించరాదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఎవరిని పరిహసించరాదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్
1: రిడిక్యూల్. ఎవరిని పరాభవం చెందరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
1: ఎవరిని బాధించరాదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
1: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ తత్వం సర్వల యందు కూడాను ఉంటున్నది.
0: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
1: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
0: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్ అండ్
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
1: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
0: You are paying your obeisance to all. Verily, you are paying obeisance to God.
1: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
1: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఇది రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
0: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
1: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన, పవిత్రమైన, శుద్ధమైన, నిత్యమైన, సత్యమైనటువంటి యొక్క భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. And therein lies your sanctity.
1: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
0: This is called contentment. The ఆత్మతృప్తి.
1: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నొందుతుంది.
0: You have satisfied your inner atma. You are satisfying yourself.
1: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలడు?
0: One who is not satisfied himself, how can he satisfy others?
1: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సో ఎట్ ద బిగినింగ్ కమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఆత్మతృప్తి అత్యవసరము.
0: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
1: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మత్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైజ్ అయిపోతుంది.
0: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
0: Once you have come out with this sacrifice on your part, then therein comes moksha or liberation for you.
1: అయితే
0: you have this vision of the Lord before you, but
1: neevu motta motta,
0: but at the very beginning
1: truptiga untundali,
0: you should be contented,
1: tyagamu cheyali,
0: you should do sacrifice.
1: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
0: Only then will you come face to face with the vision.
1: Truptiki tyagamunaku sakshatkaramunaku mooladharamainatvanti nammakamu.
0: So that which is at the basis of this satisfaction, this sacrifice.
1: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలగదు.
0: Sacrifice and sakshatkar is faith. Without faith you don't have satisfaction.
1: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
0: Today we have erected a mansion.
1: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుంది.
0: And in this mansion you are able to sight the walls and the ceiling.
1: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
0: But that which has given rise to the mansion, the support, the basis is not, that is at the basis of it.
1: Aadharame nammakam.
0: That foundation proper is your faith.
1: Bhavanam nirminchukorinatvanti vaadu motta motta punadulu yokka bhadratanu.
0: One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
1: Self confidence ade punadi.
0: Self confidence, that is the foundation stone.
1: Self satisfaction ade goda.
0: Self satisfaction is like the walls.
1: Self sacrifice ade roof.
0: Self sacrifice is like the roof.
1: Self realization ade life.
0: And self realization self realization, that is your life.
1: Kanuka mana self realization atma sakshatkaram anetundi mana hastamlonde untundadi.
0: So this process of self realization is within your grasp.
1: Etti tindo atti trepu.
0: The type of food you eat determines the belch that you get.
1: Etti pindo atti rotte.
0: The type of flour that you have determines
1: ఎట్టి భావము అట్టి ఫలితము.
0: Determine the taste of the bread.
1: ఎట్టి చర్యలో అట్టి స్థానము.
0: The thought determines the action.
1: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
0: So try to do good.
1: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
0: For man the primary thing is action.
1: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
0: Through karma you have upasana.
1: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
0: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
1: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
0: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
1: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి, సమత్వంతో కూడినటువంటి, యోగత్వంతో కూడినటువంటి, త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
0: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్, There should be equal-minded purpose from your side. There should be your yoga.
1: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
0: At the very beginning again, we should try and curb our desires.
1: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడా ఏ నాటికి తృప్తి చేయలేడు.
0: One who is carried away by desires can never be satisfied.
1: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
0: But a man of sacrifice has no aspirations or desires.
1: ఒకానొక సమయంలో,
0: once upon a time,
1: ఒక భక్తుడు,
0: one devotee,
1: బ్రహ్మను దర్శించి,
0: saw, had the vision of Brahma.
1: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు,
0: అనగా
1: బంగారు కొండను పుట్టించావు.
0: ఓ లార్డ్, యు హావ్ గివెన్ రైజ్ టు దిస్ మేరు, ద మౌంటైన్ మేరు, అండ్ దేర్బై గోల్డ్.
1: ఎవరి కోసం పుట్టించావు?
0: బట్ ఫర్ హూ సేక్ హావ్ యు గివెన్ రైజ్ టు దిస్ మౌంటైన్ ఆఫ్ మేరు ఆఫ్ గోల్డ్.
1: త్యాగికి దానితో పని లేదు.
0: A man of sacrifice has no place for it.
1: ఆశ కలిగినటువంటి వానికి ఇలాంటి పర్వతాలు ఇంకా 1000 సృష్టించినా వానికి ఆశ తీరదు.
0: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
1: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
0: So what's the use of having any number of these mountains of
1: meru? అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
0: What it means is today's desires and wishes are on the increase.
1: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
0: Only when you curb your desires can you have peace and
1: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
0: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
1: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
0: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్, బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
0: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
0: In times of difficulties, in order to shoulder such difficulties,
1: mana badhalu,
0: we should pray
1: mana
0: to God.
1: Dukkamulu,
0: our difficulties,
1: mana vicharamulu,
0: our worries,
1: teeravalanante ee prema dwarane manam teerchukodan prayatinchali.
0: If we have to free ourselves from these, love is a medium for that.
1: Daiva premanu manam andukunnatvanti samayam nande etti badhalu kodanu manam badinchavu.
0: When we secure the love of God, no difficulty can possibly trouble us.
1: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
1: ఈ ప్రేమనే లేకుండా,
0: వితౌట్ దిస్ లవ్,
1: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
0: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
1: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
0: అవర్ బ్రదర్స్.
1: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
0: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
1: వస్తువులను ప్రేమిస్తున్నాము.
0: అవర్ మెటీరియల్ థింగ్స్.
1: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
0: బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్స్, వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
1: ప్రేమనే లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
0: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
0: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
1: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
0: సో ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
1: కనుక ప్రేమతో జీవించాలి.
0: సో లివ్ విత్ లవ్.
1: ప్రేమతో చర్యలు చేయాలి.
0: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
1: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
0: అండ్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కనుక సత్య ధర్మ ప్రేమ.
0: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
1: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
0: And peace. We should try and secure these in a natural way.
1: Shanti anaga emiti?
0: What is this peace?
1: Indriyamulanu adupulo unchukotame nijamaina shanti.
0: Trying to put the senses under control is true shanti.
1: Shanti anaga kevalamu oka opika ani manu bhavistunnamu.
0: Now the common understanding of the word peace is patience.
1: Idi kaadu nijamaina shanti.
0: This is not the meaning of peace.
1: Samatvamunu vahinchinappudu వహించినప్పుడు శాంతికి సరి అయిన విలువ.
0: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్,
1: సుఖ దుఃఖముల యందు,
0: ఐదర్ ఇన్ డిఫికల్టీ
1: లాభ నష్టముల యందు,
0: జాయ్ ఆర్ సారో లాస్ ఆర్ గెయిన్,
1: నిందాస్తుతుల యందు,
0: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ,
1: క్షమను వహించటమే శాంతి.
0: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్, దట్ ఈస్ ట్రూ శాంతి.
1: ఓర్పును వహించటమే శాంతి.
0: To being having fortitude, that is peace.
1: సమత్వమును పొందటమే శాంతి.
0: Being having equanimity is peace.
1: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
0: దిస్ ఈక్వానిమిటీ ఇస్ వెరీలీ యోగా.
1: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
0: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగా, యూ హ్యావ్ పీస్.
1: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
0: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సాత్విక మార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
1: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
1: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
1: దీనులను మనము సేవించాలి.
0: ట్రై అండ్ సర్వ్ ద పువర్ అండ్ ద డౌన్ ట్రోడన్.
1: దిక్కులేని వారిని ప్రేమించాలి.
0: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై అస్.
1: అక్కడ కూడా దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
0: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
1: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటాది ఆత్మతత్వం.
0: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇట్టి ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
0: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
0: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: హీ కెనాట్ బి కిల్డ్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
0: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
0: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
0: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
0: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
0: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదలమ్ము మన మెప్పు దలంప.
0: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమిటీ.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
0: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
0: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్. డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
1: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
0: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
1: కాలమే సర్వస్వము.
0: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
0: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
1: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
1: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
0: దట్ బాడీ విచ్ సాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ సాంక్టిఫైయింగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
0: దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ దట్ యు హావ్ దిస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకష్టాత్మక మహత్తాల తరంగమైన సాగరము.
0: దిస్ వరల్డ్ దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ ఆపోజిట్స్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్.
1: సుఖము దుఃఖము ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు.
0: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
1: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
0: దే ఆర్ లైక్ షాడోస్ విత్ ఇన్
1: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
0: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
1: ఇవి రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
0: దే టు ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యు కెనాట్ సెపరేట్ దెమ్.
1: బాహ్య జగత్తుకు
0: ద వరల్డ్ అవుట్ సైడ్
1: అంతర్ ప్రపంచమునకు
0: అండ్ ద వరల్డ్ విత్ ఇన్
1: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
0: There is a link between these.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
0: We can understand this in one aspect.
1: ఆహారాన్ని ఆస్వాదించేది,
0: the process of eating food,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
0: what you experience through your senses,
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
0: and whatever is given to play in terms of your sensory perceptions.
1: ఇది దేహమా ఆత్మన?
0: Is it the body or the ఆత్మా?
1: కాదు కాదు.
0: నో నో.
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
0: ఇట్ ఈస్ ద ఆత్మా ప్రాపర్.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా?
0: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇంటూ డిలైట్ ఇస్ ఇట్ ఆత్మా ఆర్ ద బాడీ?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కానీ.
0: ద నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పార్ట్.
1: అనుభవించేదంతా అంతఃకరణమే.
0: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్లు వంటివి.
0: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఇవి కరణములు.
0: దీస్ ఆర్ మియర్లీ ఆర్గన్స్.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
0: యూ కెనాట్ రియలీ tap that which is permanent through.
1: Kanukane maniyema manushyanam karanam bandhamochyo.
0: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: Manase lekundani indriyulu ematram kodano pani cheyalevu.
0: Without the mind the senses cannot perform.
1: Ee manase indrudu.
0: The mind is indra.
1: Indriyamunaku adhipati ainatundi vaadu kabatti indrudu ani peru.
0: దిస్ ఇంద్ర ఈజ్ ద లార్డ్ ఆఫ్ దీస్ సెన్సెస్ సో ఇట్స్ కాల్డ్ ఇంద్ర.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు కదలవు.
0: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
1: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
0: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో నుంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
1: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
0: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించరాదు.
0: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
0: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
0: దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్
1: యు. ఈ హృదయాన్ని పుట్టించడానికి అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానం.
0: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
0: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఏ నోబుల్ మైండ్.
1: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
0: వన్ హూ హాస్ ఏ గుడ్ మైండ్ విల్ ఫాలో ఏ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా నువ్వు పరుల తప్పులు మనం ఏనాడు కూడా నువ్వు పట్టరాదు.
0: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
1: పరుల తప్పులు వెతకరాదు.
0: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
0: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
1: తనలో ఉన్నటువంటి దోషములను
0: try to rectify the mistakes
1: తనలో ఉన్న తప్పులను
0: and the shortcomings within you.
1: దీన్ని తాను చూచుకొని సక్కదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: try to look at them and try to rectify them.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరియైన మార్గంలో ప్రవేశిస్తాడు.
0: వన్ హూ కెన్ రెక్టిఫై హిస్ ఓన్ షార్ట్ కమింగ్స్ కెన్ ఫాలో ద
1: నిరంతరము పరుల దోషములనే మనం పాటిస్తూ పోవటం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
0: కెన్ ఫాలో ద గుడ్ పాత్. వన్ హూ లుక్స్ ఫర్ ద షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ విత్ బ్యాడ్ థింగ్స్.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
1: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
0: హూ ఈజ్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలం దుష్టుడే.
0: వన్ హూస్ ఈవిల్ మైండెడ్.
1: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
0: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
0: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
0: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear, and the evil minded is after mistakes and shortcomings.
1: కనుక మనం నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
0: So if you are looking for short comings in others, you are an evil minded person.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
0: There is nobody who is beyond
1: ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
0: Certainly there are certain amount of mistakes.
1: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
0: But we should not go by them.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: You try and love all the others around you.
1: తప్పులెన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
0: Now one who looks for faults in others cannot find his own faults.
1: అందరి యందు సోదరత్వమును,
0: this brotherhood in everyone,
1: అందరి యందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
0: and seek and experiencing the divinity in all,
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: You will become deserving of the grace of God.
1: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
0: Who is close to God, who has secured the grace of God, that person who has loved all beings
1: is close to God.
0: Once you have pleased God, you have pleased everybody, everything around you.
1: Prema swarupulara,
0: embodiments of love,
1: kevalam dehamunaku puttina dinamanni,
0: that this body has a birthday,
1: ee bhautikamainatundi yokka కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
0: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
1: Sadhakulu kaboyetunti varu, sadhakulu kaboyetunti varu,
0: those who aspire to become sadhaka,
1: sarveshara anugrahanni pondadalchinatunti varu,
0: those who want to secure the grace of God,
1: pallalalo praveshinchi,
0: should go to the villages.
1: Ee badalato kulungipoyetunti variki,
0: one who are weighed down with these sorrows,
1: తగిన సేవలు చేసి
0: పెర్ఫార్మింగ్ సేవా టు సచ్ పీపుల్
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి
0: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్
1: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన
0: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన
1: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు
0: లీవ్ అవుట్ సేవ యూ డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన ఇట్ ఇస్ ఆఫ్ నో యూ
1: శ్రవణం కీర్తనం విష్ణుస్తరణం పాద సేవనం ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది
0: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్
1: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో
1: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు
0: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్
1: సాధ్యమైనంత వరకు
0: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్
1: మన ఖర్చులను కూడా తగ్గించుకుని
0: బై ట్రైయింగ్ to put a ceiling on our own expenditure
1: atti badalallo guri ainatunti variki
0: those who have been afflicted thus
1: atti kashtamulaku chikkulukunnatunti varini
0: those who are subjected to such untold misery
1: tagineatunti sevalo meer palgonali
0: trying to bring relief to such people do some service
1: nelluru jilla nunchi vachinatunti seva dala sabhyulanta kudanu ee karyamlo repati nunchine praveshinchi tagineatunti sahayam cheyali
0: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: Inte kaakunda parisar prantamulu varainatundi Guntooru Krishna West Godavari veerandaru kudanu andulo palgoni ee sevalo meeru jeevithanni saarthakam chesukondi.
0: Not only that the neighboring districts in terms of Guntooru Krishna and West Godavari districts they also should join this service activities and sanctify
1: your toti sodari sodari mandalanta kudanu baadala padutunte manamu ee vidhamainatundi chustu నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు
0: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్ వీ షుడ్ నాట్ బి మియర్ పాసివ్ స్పెక్టేటర్స్ ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు
0: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు
0: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు
0: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: Nirapekshato.
0: Without having any.
1: Nishkama karmalu acharinchali.
0: Indulging in selfless service.
1: Bhagavad Gita lo pradhanamainatunti yokka sukti adiye.
0: This is the first principle in the Bhagavad Gita.
1: Nishkama karma.
0: This selfless service.
1: Idi sthita prajna lakshanam.
0: This is the hallmark of any.
1: Kanuka.
0: Person who has equanimity of purpose. Therefore.
1: Inadu pradhanamainatunti aadeshamu.
0: Today, the primary injunction being given to you is
1: Sarva jeevanunu preminchi
0: Love all living forms and beings.
1: Daiva anugrahamunu pondutakai
0: In order to secure the grace of God
1: Nitya prarthanalayandu
0: In your daily worship
1: Loka samastha sukhino bhavantu
0: May all, wherever they are, enjoy peace, prosperity
1: Sarvulu
0: and well-being.
1: Kudanu chemanga untundali.
0: Let all beings be safe.
1: Sarva desamunu kudanu chemanga untundali.
0: Let all countries enjoy peace and Oka prosperity and safety.
1: Oka Bharata desamanetvanti yokka sankuchitamaina bhavamu unchukoraadu.
0: You should not have this narrow feeling that only India should prosper or benefit.
1: Vichara bhavamuto.
0: Have this broad mind, broad thoughts.
1: Meeru sevalu cheyataniki prayatninchali.
0: Do your service in the form of a broad vision.
1: Vichara hrudayame lekundina.
0: Without this broad-mindedness
1: sarva sadhanalu kudanu kevalam oka vyaktam aipothayi
0: all your service would become useless and fruitless
1: kanaka neti nundi
0: therefore from today
1: raboye 60th birthday 60th samvatsaramulo birthday ani meer anukuntunnaru
0: and what is coming now around the corner is the 60th birthday or that's how you look at
1: ee lopala meer sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meer sevalu cheyali
0: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: Okkokka pallaku kudanu vidyanu andinchali.
0: Achieve the targets laid down.
1: Vidya samasthanu sthapinchali.
0: In every village, have an education institution.
1: Vaidyamunu prayatnapurvakanga sadinchali.
0: Bring the health care to these villages.
1: Jalamunu variki andinchali.
0: Give them drinking water.
1: Roadlanu veyyali.
0: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు
0: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances. సాధ్యమైనంత
1: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయంతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Your mind be involved in it.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ ద ఫుడ్ దట్ వి ఈట్.
1: దుర్వినియోగం చేయరాదు.
0: వి షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: ఈట్ వాట్ యు రియల్లీ నీడ్.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: సో దేబా యు మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్ వి ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు అస్.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ వి మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డు నాట్ హ్యావ్ మనీ టు గో బై అండ్ దే బై బ్రింగ్ సమ్ మనీ.
1: ఈజ్ ఈవిల్ అన్నారు.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
0: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకమైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలని ఆశ ఉంటుంది కానీ ఈ ప్రయాణములు చెల్పడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము
0: for want of money they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ
0: this money is given now for you to undertake for undertaking journeys for your spots of service. Not for
1: ఒక జిల్లా కూడాను ఇంతంత ధనమును మీకు అందిస్తున్నాము.
0: It should not be wasted. Therefore, for every village we are giving a certain amount of money now.
1: ఇది నిజమైనటువంటి ఒక పుట్టిన పండుగగా మీరు భావించుకొని ప్రేమ తత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: You must regard this as you must regard this as the significance of today's celebration of birthday. That is this element of love.
1: నా ప్రేమ పూర్వకంగా
0: and having received this love,
1: ప్రయ ప్రేమల హృదయముతో
0: plunge into service activities.
1: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
0: Today I born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: డాక్టర్ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్. గోగాయ్ అస్సాం. గుప్తా బీహార్. మాథూర్.
2: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
1: Gujarat?
3: Yes.
1: Mathur.
2: Himachal Pradesh, Mr.
1: Haryana,
2: Verma.
1: Haryana.
3: Yes.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, మిస్టర్ హింగోరాణి, మహారాష్ట్ర శ్రీకాంత్ సావంత్,
1: మధ్యప్రదేశ్,
2: ఒరిస్సా మిస్టర్ పానీ,
1: మధ్యప్రదేశ్, ఒరిస్సా,
2: పంజాబ్ మిస్టర్ బీకే సోని, రాజస్థాన్ కేఎస్ గోయల్, తమిళనాడు డాక్టర్ పూనమ్, ఉత్తరప్రదేశ్ కమలా మాల్, వెస్ట్ బెంగాల్ నితిన్ మజ్ముదా. దీస్ ఆర్ ఆల్ స్టేట్ సేవాదల్ కన్వీనర్. As you know, the Education and Human Values Program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
3: ప్రేమ ముదిత మనసే.

0: You were listening to some Islamic devotional music from Iran.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. This excerpt has been taken from the discourse delivered on 1st July 1996. Swami explains the highest of the spirituality with the help of Chinnakathas, short stories. Let's listen to one such Chinnakatha in his golden voice, through which he explains the importance of gratitude and surrender to God.
3: In this world, we receive help in one way or other from everyone.
4: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
3: రియల్లీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కన్సిక్వెన్సెస్.
4: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
3: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
4: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
3: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
4: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
3: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
4: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
3: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
4: ఒక కొలం లోపల
3: ఇన్ ఎ లేక్
4: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
3: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
4: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
3: ఆన్ అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
4: ఆ వృక్షం పైన ఓ కోతి నివసిస్తూ ఉంటుండాలి.
3: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
4: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
3: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
4: అంటే
3: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
4: ఈ ఫలమునంతా భుజిస్తూ ఉంటుంటారు.
3: ఈట్స్ ఆల్ ద
4: ఇది భుజించడము కింద పడవేయటము.
3: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
4: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
3: క్రొకడైల్ will be eating all the leftover over there and
4: even inga konta kaalam chakkaga tinindi aa crocodile kuda chakkaga balchindi.
3: As time passed off, the crocodile also has grown fatty.
4: Ee kotiki crocodile ku chakkaga sneham erpadipoyindi.
3: It's a very good friendship between the monkey and the crocodile.
4: Ee crocodile cheppindi,
3: the crocodile said,
4: oh monkey baba,
3: oh brother in law monkey,
4: oh brother in law monkey,
3: oh brother in law monkey,
4: nee daggara nunchi nenu dinnamu vindunu aaragistunnanu.
3: I am just enjoying the banquet so nicely given by you.
4: కనుక నీవు కూడా మా ఇంటికి ఒక రోజు వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
3: You also visit us one day and accept hospitality.
4: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
3: The monkey was surprised.
4: ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుందది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
3: The monkey thought over for some time, where is the residence of this
4: crocodile? ఈ మంకీ ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
3: Monkey is just our forefather born to our birth.
4: చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
3: మంకీ హైలీ ఇంటెలిజెంట్.
4: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
3: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
4: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
3: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామా. దెన్
4: ఎంత కార్యం సాధించాడు.
3: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
4: సరే ఇది ఒప్పుకుంది పాపం.
3: Yes, it accepted the proposal.
4: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
3: హౌ ఆమ్ ఐ టు కమ్ టు యువర్
4: నీళ్ళలో దిగలేను.
3: I cannot get into the water.
4: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
3: You cannot go over to the bank.
4: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
3: How am I to come to you?
4: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
3: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
4: సరే కూర్చుంది.
3: Yes, the monkey said.
4: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
3: ద క్రొకడైల్ రివీల్ ద సీక్రెట్ వెన్ ఇట్ వాజ్ అబౌట్ రీచ్ ద షోర్.
4: లేదు లేదు.
3: నో.
4: ఓ బావా,
3: ఓ బ్రదర్ ఇల్లా,
4: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
3: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
4: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చానున్నాడు.
3: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యూ హియర్.
4: కోతి చాలా యోచన చేసింది.
3: మంకీ
4: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
3: ఐ విల్ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
4: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
3: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
4: నా గుండెలు ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అని.
3: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
4: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
3: I continuously
4: jump. గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
3: The heart may fall down, therefore I kept it in security.
4: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
3: Now let's go back, let's go reverse. I bring back my heart.
4: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
3: Crocodile is a dunce, not intelligent.
4: దండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
3: It has got the strength but no intelligence.
4: విద్యావంతుల వలె ఉంటుంది.
3: The crocodile is like modern education, educated people.
4: ఉండని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
3: With the desire that it will give the heart, it returned as it is going to
4: club. He said,
3: you remain here, I will bring the heart. And it just climbed up the tree.
4: Oh, pichi musali. గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్నించి, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది.
3: దెన్ ఓ క్రొకడైల్, వాట్ ఎ ఫూల్ యు ఆర్. ఇస్ ఇట్ పాసిబుల్ టు సెపరేట్ హార్ట్ ఫ్రమ్ మీ? ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ఫ్రెండ్. నో,
4: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
3: వై షుడ్ ఐ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఎ డన్స్?
4: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి.
3: మై ఫ్రెండ్స్ షుడ్ బి,
4: నా కష్టములు ఎందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా మా కాదు మనం చూడబడుతుంది.
3: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్ ఆఫ్ మ్యాగ్.
4: ఇదే భగవంతునికి అర్పితం చెయ్యాలి.
3: యు హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
4: ఇది మన యొక్క ట్యాక్స్.
3: దిస్ ఇస్ ద ట్యాక్స్.
2: సైరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సెప్ట్ ఆఫ్ ఎ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. In this clip, Swami explained the importance of gratitude and surrender to God by narrating a chinna katha, a short story. This audio clip has been taken from the discourse delivered by Bhagwan on 1st July 1996. Thank you and Sai Ram.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.